0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు ఒకడు పురుషార్థములలో ధర్మమును విడిచిపెట్టి కామాన్ని పట్టుకున్నవాడు, ఒకడు అర్ధకామములను ధర్మంతో ముడివేసి ధర్మాన్ని బాగా పట్టుకున్నవాడు. ఇప్పుడు యుద్ధము పురుషార్థములను సరిగా పట్టుకోలేని వాడికి పట్టుకున్నవాడికి మధ్య జరుగుతోంది. ధర్మము జయించడం నిశ్చయం కదా అన్నయ్య. కాబట్టి నీ అనుష్ఠానంలో, నీ ప్రవర్తనలో దోషం ఉంది. నువ్వు ఇది ఎందుకు దిద్దుకోలేకపోయావు అని అడిగా. నీ దగ్గరున్న మంత్రులు సరైన వారు కారు. నీ ప్రీతి కొరకు మాట్లాడేవాళ్ళు, నీ దగ్గర కానుకలను అపేక్షించేవారే తప్ప శాస్త్రమును బాగా అధ్యయనం చేసి అవతలవాడి అభ్యున్నతి కొరకు శాస్త్రవాక్కు నిర్భయంగా మాట్లాడాలి తప్ప కేవలం అవతల వాళ్ళ దగ్గర బహుమానం పుచ్చుకోవడం కోసం శాస్త్రవాక్కుని విస్మరించి వారి ప్రీతి కొరకు మాట్లాడి వెళ్ళిపోవడం అలవాటైతే అవతల వారి పతనమును తీసుకురాగలవు తప్ప నువ్వు శాస్త్రాన్ని మాట్లాడలేవు, అవతల వారిని ఉద్ధరించలేవు. కాబట్టి అన్నయ్య, శాస్త్రములో ప్రవేశము లేనివాడు శాస్త్రవాక్కు ధైర్యముగా చెప్పలేనివాడు. ఇలాంటి వాళ్ళని నీ మంత్రులుగా ఉంచుకున్నావు. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషాహ పశుబుద్ధయః. ఎంత పెద్ద మాట వేశాడో చూడండి. వాళ్ళు పశువులు అన్నయ్య అన్నాడు. శాస్త్రము తెలిసి ధైర్యముగా చెప్పనివాడు, శాస్త్రము తెలియకుండా సలహాలు చెప్పేవాడు. ఈ ఇద్దరూ కూడా ప్రమాదమే. అది పశుబుద్ధి అన్నయ్య. ప్రాగల్భ్యాద్వక్తుమిచ్ఛంతి మంత్రీష్వభ్యంతరీకృతాః. అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటని ఉపదేశము అనరు, ప్రగల్భము అంటారు. అటువంటి ప్రగల్భములను నువ్వు బాగా వింటూ ఉంటావు. అలాంటి మంత్రుల్ని, అలా మాట్లాడేటటువంటి వాళ్ళని, ప్రగల్భాలు పలికే వాళ్ళని, నిజంగా యుద్ధ భూమిలో నిలబడి ఏమీ చెయ్యలేని చేతకాని వాళ్ళని నీ చుట్టూ పెట్టుకున్నావు అన్నయ్య. ఇది నీ జీవితంలో దోషం. కాబట్టి నువ్వు నన్ను పిలిచావు కాబట్టి, నిద్ర లేపావు కాబట్టి ఒక మాట చెప్తాను. యదుక్తమిహితే పూర్వం క్రియతామనుజేన చ తదేవనోహితం కార్యం ఇదిచ్చసి చ తత్కురు. మన తోడపుట్టినవాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు విభీషణుడు చాలా న్యాయమైన మాట చెప్పాడన్నయ్య. అసలు నిజంగా నీ హితాన్ని కోరి మాట్లాడినవాడు, ధైర్యంగా మాట్లాడినవాడు విభీషణుడు ఒక్కడే. విభీషణుడు ఏది చెప్పాడో అది నువ్వు చెయ్యన్నయ్య, నీకు ఎవరో చెప్పక్కర్లేదు. నీ తోడపుట్టినవాడు చెప్పాడు, ఆయన చెప్పిన మాటలోని పరిపక్వతని అర్థం చేసుకో. సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేసి ఈ యుద్ధం ఉండదు, నువ్వు క్షేమంగా ఉంటావు, నా మాట విను అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది రావణాసురుడు. మాన్యో గురు రివాచార్య కిం మాం తం అనుశాససి కిమేవ వాగ్భ్రమం కృత్వా కాలే యుక్తం విధీయతాం కిమేవం వాక్శ్రమం కృత్వా కాలే యుక్తం విధీయతాం. ఎందుకింత శ్రమ పడుతున్నావు? నీవు నాకు ఆచార్యుడివా? నువ్వు నాకు గురువువా? నీకన్నా ముందు నేను పుట్టానా? నాకన్నా ముందు నువ్వు పుట్టావా? పెద్దవాడు గురువు అన్న మాట నీకు తెలీదా? పెద్దవాడు తండ్రితో సమానమని తెలీదా? నాకు బోధ చేసే ప్రయత్నం చేస్తున్నావేంటి?

నువ్వు నాకు బోధ చెయ్యవలసిన అవసరం లేదు. కష్టపడి మాట్లాడి శ్రమ పడకు. ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. రావణుని మాట అంటే, మీరు మంచి మాట చెప్పారనుకోండి, కొంతమంది అంటారు మీరు అంత శ్రమ తీసుకోక్కర్లేదంటారు. అంటే వాళ్ళు అంత తేలికగా మీ సలహా తీసుకుంటారని గుర్తు. విభ్రమాచిత్తమోహాద్వా బలవీర్యాశ్రయేణ వా నాభిపన్న విదానీం యత్ వ్యర్థాస్తస్య పునః కథ. ఆయన అంటాడు, అందుకే శ్రీరామాయణాన్ని మీరు బాగా విన్నా, బాగా దాన్ని చదువుకున్నా మీరు కొన్ని కొన్ని మాటలు అసలు మీ జీవితంలో మాట్లాడలేరు. ఆ మాట వాడడానికి మీకు భయంగా ఉంటుంది. మీరంత శ్రమ పడకండి, మీరు నాకు సలహా చెప్పకండి, మీరు నాకు చెప్పేంత వాళ్ళు కారు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేనే విన్ను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు లోకంలో ప్రచారంలోకి రావు మీరు అనరు. అది ఎవరి మాటలు? రావణాసురుడి మాటలు. అవి ఏం చేసాయి? పది తలకాయలు కోయించాయి. కాబట్టి అటువంటి మాటలకు ప్రాధాన్యత ఉండదు. అటువంటి మాటలు పిల్లలు అనడం కానీ, అటువంటివి వినే అవకాశం కానీ మనం ఇవ్వకుండా జాగ్రత్త పలకడం. ఎప్పుడు? రామాయణ సంస్కారం మనకు అబ్బితే. కాబట్టి ఆయన అన్నాడు, విభ్రమాచిత్తమోహాత్వ పోన్లే, నేను భ్రాంతి చేత చేశాను, అజ్ఞానం చేత చేశాను. బలవీర్యాశ్రయేణవా, నేను బలగర్వంతో చేశాను. నాభిపన్నమిదామియత్, ఇప్పుడు నేను ఏం చేశానన్న దాన్ని వదిలిపెట్టేశాయి. వ్యర్థాస్తస్య పునఃకథ, నేనేం చేశాను అన్న దాని గురించి మాట్లాడతావు ఎందుకు? గతాన్ని తవ్వకు, నేనేం చేశానో చెప్పకు. అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం, గతంతు నాను సూచంతి, గతంతు గతమే వహి. జరిగిపోయింది జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. అస్మిన్ కాలే తు యద్యుక్తం, ఇప్పుడేం చెయ్యాలో మాట్లాడు నీకేమైనా చేతనైతే. తదిదానీం విధీయతాం, ఇప్పుడు ఏం చెయ్యాలో కదండి చెప్పాడు కుంభకర్ణుడు. సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయమనే కదా చెప్పాడు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, తనేమనుకుంటున్నాడో అది చెప్తేనే ప్రీతి పొందుతాడు. తప్ప తను ఇప్పుడు చెప్పమన్నాడు కదా అని ఆయన ఇష్టపడనిది మీరు చెప్పారనుకోండి, ఆయన ఏం ఒప్పుకూడదండి. ఆయన ఏమనుకుంటున్నాడో అదే చెప్పాలంటే కుంభకర్ణుడు ఏమని చెప్పాలి? అన్నయ్య నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నయ్య, రామలక్ష్మణుల్ని ఎంతసేపు అన్నయ్య చంపేస్తానన్నయ్య అన్నాడు అనుకోండి, తమ్ముడా నువ్వు ఎంత మంచివాడివిరా అంటాడు. అన్నయ్య సీతమ్మనిచ్చేయి అన్నయ్య అన్నాడు అనుకోండి, నువ్వు ఎంత దురాత్ముడివిరా అంటాడు. విభీషణుని వదిలేసిన వాడికి కుంభకర్ణుని వదిలేయడం పెద్ద లెక్కండి, పెద్ద లెక్కేం కాదు. నన్ను అడిగితే రామాయణం బాగా పరిశీలన చేస్తే రజోగుణం కన్నా తమోగుణమే కొంత శ్రేష్టమేమో అనిపిస్తుంటుంది. కుంభకర్ణుడే రావణాసురుడి కన్నా మంచివాడేమో అనిపిస్తుంది. కాబట్టి నీ మనస్సుకి నాకు సహకారం చెయ్యాలి అని అనిపించిందా? సహకారం చెయ్యి, వెళ్ళి యుద్ధం చెయ్యి, పరాక్రమించు. చిక్కులలో పడి ఉన్నప్పుడు ఎవడు చెయ్యూతనిచ్చి ఆదుకుంటాడో అది గొప్ప విషయం తప్ప, చిక్కులలో ఉన్నప్పుడు లేచి విమర్శించినటువంటి వాడు, అప్పుడు నువ్వు తప్పు చేశావని ఎత్తి చూపినవాడు వాడు ఏ విధంగా బంధువు? కాబట్టి నువ్వు ఏమైనా నాకు ఉపకారం చెయ్యాలనుకుంటున్నావా అని అడిగాడు. దారుణమైన ఈ మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు అన్నాడు ఒక నవ్వు నవ్వి, అన్నయ్య నాకన్నా ముందు పుట్టినవాడివి కదా, నీ వెనక పుట్టాను కదా, నువ్వు నాకు అన్నవి కదా, నేను నీకు తమ్ముణ్ణి కదా అన్నయ్య, మన ఇద్దరి మధ్య ఒక సహజమైన ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ చేత నేను మాట్లాడాను తప్ప నీకు చెప్పగలిగిన వాణ్ణి అని నా ఉద్దేశ్యం కాదు. నువ్వు చెప్పింది చెయ్యను అని కూడా నువ్వు అనుకోవద్దు. అన్నయ్య నువ్వు కోరుకున్నట్టే నేను తప్పకుండా యుద్ధానికి వెడతాను. రామలక్ష్మణులు పెద్ద విషయం కాదు, వానరులు అంతకన్నా పెద్ద విషయం కాదు, వాళ్ళందరినీ తెగటార్చేస్తాను. అధపూర్వం హతే తేన మయిత్వాం హంతి రాఘవ, నాహమాత్మని సంతాపం గచ్చేయం రక్షసాధిప. ఇక్కడ ఈశ్వరుడు ఆయన నోటి నుంచి ఒక మాట పలికించేశాడు, అన్నయ్య నువ్వు చచ్చిపోవడం నీ చచ్చిపోయాకే అన్నాడు. ఇది యథాలాపంగా అన్నా కూడా సోదర ప్రేమ ఉన్నవాడైతే రావణుడు కుంభకర్ణుని పంపకూడదు, ఎందుకంటే అది ధర్మయుద్ధం కాదు, రాజ్య ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, ఎవరో దండెత్తి వస్తే జరుగుతున్న యుద్ధం కాదు. తాను కామమోహితుడై వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధిస్తే ఆమె భర్త వచ్చి చేస్తున్న యుద్ధం. ఇటువంటి తన కామం కోసం తన తమ్ముణ్ణి బలిపెట్టడం చాలా తప్పు. అది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నవాడో చేయవలసినటువంటి పని. కాబట్టి ఈ మాట కుంభ

కర్ణుడు అన్నా కూడా ఆయన యుద్ధానికి వెళ్ళు అనగలిగాడంటే ఆయన కాముకత్వము ఎంత దారుణమైనదో, ఎంతమంది పోయినా ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువుని సముపార్జించే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఆ వస్తువు ఆర్జింపబడింది కానీ అతను మిగల్లేదు. మీకు బాగా అర్థమవ్వాలి అంటే నాకు ఇది చెప్తే పాపం ఆయనకి తెలిస్తే బాధపడతారు అని ఉంది, కానీ నేను దాన్ని ఇంకొకలాగా మీకు ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉన్న ఊళ్ళో కొడుక్కి ఉద్యోగం వచ్చి ఓ 20,000 ఇస్తున్నారనుకోండి, ఏదో రోజు 2 గంటలు ప్రయాణం చేసి రాత్రి 2 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చే దగ్గర 22,000 ఇస్తున్నారనుకోండి, ఓ 1,000 రూపాయలు దారి ఖర్చులకు పోయినా ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కొడుకుని బలవంతంగా ఈ ఉద్యోగం మాన్పించి ఆ ఉద్యోగంలో తండ్రి చేర్చాడనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందని. ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ కొడుకు ఆ ఊరు నుంచి వస్తూ ఆ బస్సుకి ప్రమాదం జరిగి మరణించాడనుకోండి, ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ తండ్రి ఆ కొడుక్కి వారసుడు తండ్రేగా, ఆ డబ్బు బ్యాంకులోంచి ఈయనే తీసుకోవాలి. ఇప్పుడు సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఆ తండ్రి ఓ గది కట్టించడమో ఓ ఇల్లు కట్టించడమో లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో చేయగలడా? తన యొక్క పొరపాటు వలన తాను కోరుకున్నటువంటి అర్థము తనకి దొరికిన, తనకి ప్రియమైన వస్తువు పడిపోయిన తర్వాత కామము తీర్చుకోవడం కష్టం. ఎందుకంటే ఆ కోరికయందు మీరు తృప్తిని పొందడం కష్టం. అరే రావణుని యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసా అండి? ఇంతమంది పోయినా పర్వాలేదు, సీతమ్మ తనకి దక్కితే చాలు. అంటే ఆయన మనస్తత్వము ఎంత క్రూరముగా ఉంటుందో, ఇది రావణుని యొక్క క్రౌర్యం. ఈ క్రౌర్యం బాధ పెట్టింది లోకాన్ని, ఇందుకు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది. ఇంకా ఉంచాడనుకోండి రామచంద్రమూర్తి, ఈశ్వరుడు ఆయన ఉంచాడనుకోండి, ఆయన బలం ఆయన తపస్సు మీకేమిటండి అన్నారనుకోండి, ఆయన సంతోషించడం ప్రధానం, దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు, అప్పుడు ఎంతమంది ఏడుస్తారు? కాబట్టి ఇక ఉండడానికి వీల్లేదు. ఇంకా అంత పాడు మనస్తత్వం ఉన్నవాడిని ఆ శరీరంలోంచి విడిపించేస్తే ఆ అపకీర్తి అక్కడతో పోతుంది. కాబట్టి అది కూడా దయయే. నేను అందుకే మీకు పునఃపునః మనవి చేస్తూ ఉంటాను, ఈశ్వరుడు అవతారమును స్వీకరించి రాక్షస సంహారము చెయ్యడము కూడా కారుణ్యము యొక్క పరాకాష్ఠయే. కాబట్టి నాహమాత్మని సంతాపం గచ్చేయం రాక్షసాధిప, నేను మరణించిన తరువాతే అన్నయ్య నువ్వు మరణిస్తావు కాబట్టి ఏమీ బెంగలేదు. కామం తిదానీమపి మాం వ్యాధిశత్వం పరంతప న పర ప్రేక్షణీయస్తే యుద్ధయాతుల విక్రమః. అన్నయ్య ఇంకెవరిని యుద్ధానికి పంపించద్దు, నేను ఒక్కడిని చాలు, నాతో పాటు కూడా ఎవరిని పంపక్కర్లేదు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని. ఇది శక్రో ఇది యమో ఇది పావక మారుతో తానహం యోధయిష్యామి కుబేర వరుణావపి. ఆ వచ్చినటువంటి వాడు ఇంద్రుడే కానీ యముడే కానీ అగ్నిహోత్రుడే కానీ ఎంతటి గొప్ప యోధుడే కానీ కుబేరుడే కానీ గిరిమాత్ర శరీరస్య శీతశూలధరస్యమే నర్దత స్త్రీక్షణ దంత్రస్య బిభీయాచ్ఛ పురందరః. నాది పర్వతము వంటి శరీరం, భయంకరమైన కోరలు. అసలు నా శరీరం చాలన్నాయా యుద్ధం చేయడానికి? ఈ శరీరంతో యుద్ధం చేస్తాను కాబట్టి ఇంత గొప్ప శరీరము అటువంటి శూలము ఉన్నవాడిని యుద్ధానికి వెడితే ఎవరినైనా మట్టు పెట్టేస్తాను కాబట్టి నువ్వు బెంగపెట్టుకోకనయ్యా అన్నాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి మహోదరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు. రాక్షస బోధలు చాలా విచిత్రంగా ఉంటాయి, అందుకే కనీసం జీవితంలో మంచి మాట చెప్పేటటువంటి వాడిని దగ్గర ఉంచుకోవాలి. అది కఠినంగా ఉన్నా మంచి మాట చెప్పేవాడిని దగ్గర ఉంచుకుంటే అప్పుడప్పుడు కనీసం ఆ మాట వింటుంటే కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మహోదరుడు లేచన్నాడు, ఈ కుంభకర్ణుడు మంత్రుల గురించి ధర్మం గురించి ఇన్ని మాట్లాడాడు. నీవు ప్రభువువి, నీకు కామం కలిగింది, నీ కామాన్ని నువ్వు తీర్చుకోవడమే ధర్మం. అంతే, ధర్మం ఇంకేమిటి? ప్రభువుకి ఏ కోరిక కలిగిందో ఆ కోరిక తీర్చుకోవడం ధర్మం. నీకు సీతమ్మను అనుభవించాలనిపించింది, సీతమ్మని తీసుకొచ్చావు, అదే ధర్మం. ఇప్పుడు నీ కోరిక తీరకపోవడం విచారకరం. నీ కోరిక తీరనందుకు ఎలా తీరుతుందో

ఆలోచించాలి, అది మా ధర్మం. ఎంత చమత్కారంగా ఉంటాయో చూసారండి, లోకంలో ఇప్పటికీ ధర్మం అన్న పేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి. అందుకే మీకు నేను స్వతంత్రించి ఒక సలహా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఏమిటో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఎందుకో తెలుసా? పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచి లేదు, ఇందులో తప్పులు చెప్పబడ్డాయి, ఇది ప్రమాదకరం, ఇది వక్రభాష్యం, మనం స్వీకరించద్దు అని మీకు తెలుస్తుంది. మీరు గూట్లో పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఏ ఊరో పెడతారు, మీ అబ్బాయి చదువుతాడు, అన్నీ మీకు చెప్పడుగా. వాడు ఆ పుస్తకం చేత ప్రచోదనం పొందుతాడు, ఇలా చెయ్యొచ్చు అనుకుంటాడు. నేను రామాయణం మీదే ఒకనకొకప్పుడు నేను ఆఫీసులో ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. నేను ఆ రామాయణం మీద ఆ వ్యాఖ్యానం చదివి తెల్లబోయాను. నిజంగా ఇంత ఘోరమా రామాయణం గురించి రాయడం, ఇలా ఉందా రామాయణంలోని. సరే అది వేరు విషయం అనుకోండి. అథెంటికేటెడ్ రైటర్స్, చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పచ్చో ఏది చెప్పకూడదో, చెప్పకూడనివి చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో అన్ని ఉపాసనలు అందరూ చెయ్యలేరు. ఏ ఉపాసన అందరూ చెయ్యడం సాధ్యం కాదు, దాన్ని చాలా గొప్పగా యువతలవాడు దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా, ఓహో ఇది చాలా తేలిక దీన్ని పొందొచ్చు అనుకుని మీరు దాని పట్ల ఉత్సాహపడేటట్టుగా రచనలు చేసి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు యంత్రాల్ని వీధరుగుల మీద పెట్టినట్టు అరుగుల మీద పెట్టి అమ్మేస్తున్నారు. యంత్రం అంటే అంత తేలికండి? యంత్రాన్ని హ్యాండిల్ చేయడం అంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వినడం, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే ఆ పుస్తకాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ పుస్తకంలో చెప్పింది సత్యం అనుకుని ప్రవర్తించడం, ఇవి రెండూ ప్రమాదకరం. ఒక శతఘ్ని ఇవ్వగలిగిన ప్రమాదం కన్నా ఒక సరి అయినటువంటి రచయిత కానివాడు, పరిపక్వత లేనివాడు రచించినటువంటి పుస్తకం అత్యంత ప్రమాదకరము. పుస్తకం విషయంలో బహుధా జాగ్రత్త. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తర్వాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది. సంస్కృతి నశించిపోవడానికి ఎవరు పడితే వాళ్ళు గ్రంథరచన చెయ్యడం కూడా ప్రమాదహేతువైంది. ఈ మాట చెప్పింది నేను కాదు, నడిచే దేవుడిగా పేర్గాంచి ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకతో తిరిగి కొన్ని కోట్ల మందిని తన ప్రవచనముల చేత, అనుగ్రహ భాషణముల చేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామి చేసిన హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో. ఏది పడితే అది బోధిస్తే స్వీకరించకూడదు. బోధయే గ్రంథంలో ఉంటుంది, పరిణతి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని, లేకపోతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇదే మహోదరుడి బోధలో ఉండేటటువంటి తత్వం అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వింటే నిజమే అది ధర్మమే కదా, ఆయన అడిగిన దాంట్లో అధర్మమే ఉంది అని అనిపించేటట్టుగా అంత దగ్గరగా ఉంటుంది ధర్మానికి. కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి అసలు దగ్గరగా ఉండదు. దాన్ని మీరు ఎంత చిలవలు పొలవలు చేస్తే మాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది. శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది, శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. అది భయకారకమే, భీతికారకమే. చాలా అందంగా అలంకారం చేసి శవాన్ని అక్కడ పెట్టినా ఎవరు వెళ్ళి పడుకుంటారు దాని పక్కన? ఎవరు పడుకోరు. కాబట్టి అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాం భోజి హంసావళి సురుచి భ్రాచితమై మానస సరస్ఫూర్తిందిలుంగొందు అంటారు పోతన గారు. ఏది భగవన్నామాన్ని భగవద్వైభవాన్ని చెప్పగలవో అవి రాజహంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు. కాబట్టి చక్కగా ఒక భాగవతం, పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలు, అటువంటి పుస్తకాలు మీరు తీసుకోండి, అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి. ప్రశ్న వెయ్యడం, జిజ్ఞాసువై వినడం చాలా అందంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా సాయంకాలం కూడా నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను, నిన్నను నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా గోపాలకృష్ణ గారు, నిన్నను వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా విన్నారో, వాళ్ళు అనుష్ఠానంలోకి తెచ్చి

తెలుసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రశ్నల వల్ల తెలుస్తోంది. నాకు దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే, మనం జాగ్రత్తగా చెప్పాలి కానీ వినడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. చెప్పకపోతే అది మన తప్పే తప్ప పిల్లల మీద వినరు అన్న మాట అనడానికి అవకాశం లేదని నాకు అర్థమవుతోంది అని నన్ను ఇందాక. కాబట్టి మహోదరుడు అంటాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, మమ్మల్ని ఓ 15 మందినో 20 మందినో పంపించు, మేమందరం వెడతాం, రాముడు కొడతాడు మమ్మల్ని, మేము రాముడిని కొట్టాం, రామనామాంకితమైన బాణములు మాకు గుచ్చుకుంటాయి, మేమేం చేస్తామంటే బాణాలు గుచ్చుకున్నాక పారిపోయిచ్చేస్తాం, వచ్చేసి రామచంద్రమూర్తిని వధించేశాం అందరం కలిసి అని పెద్ద చప్పట్లు తరుస్తూ అల్లరి చేస్తూ మేము ప్రకటిస్తాం. నువ్వేం చేస్తావో తెలుసా, నిజంగా శత్రువు మరణించినప్పుడు ఏం చేస్తారో అది చెయ్యి. వెంటనే నీ మెళ్ళలోంచి హారాలు తీసి మాకి, నీ కంకణాలు తీసి మాకి, మాకు పెద్ద పెద్ద బహుమానాలు, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి లంకాపట్టణం అంతా ఉత్సవం చేసుకోండి, భేరీనాదాలు మోగించండి, రామచంద్రమూర్తి హతుడైపోయాడని ప్రకటించండి అని సీతమ్మ దగ్గరికి వెళ్ళకు, వెళ్ళి చెప్పక అనుమానిస్తుంది అని ఊరుకో, పెద్ద ఉత్సవం చేయించ లంకలో. ఇప్పుడు ఇది కర్ణాకర్ణిగా కర్ణాకర్ణిగా రాముడు మరణించాడని చెప్పుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే అలా నిజంగా శత్రువు మరణిస్తే ఏం జరుగుతుందో అలా జరిగింది కాబట్టి. ఇప్పుడు ఇది సీతమ్మ కెడుతుంది. అప్పుడు సీతమ్మ ఏం చేస్తుందో తెలుసా, అసలు అనడానికి కూడా అసహ్యంగా ఉంటుంది నాకు, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి నేను ఈ తప్పు చేస్తే తప్పేమిటని ఆవిడ అలంకరించుకుని నీ పాంపు చేరుతుంది. దానికి యుద్ధం ఏమిటి, కుంభకర్ణుడు వెళ్ళడం ఏమిటి, ఇదంతా ఏమిటి, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. అంటే కుంభకర్ణుడు అన్నాడు, ఇదిగో ఇలాంటి మంత్రుల వల్లే నువ్వు పాడయ్యో, ఇలా చెప్పే వాళ్ళ వల్లే నీకు ఇబ్బందులు వచ్చాయి, కాబట్టి నీవు వీళ్ళని విడిచిపెట్టు, నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని నిహతుల్ని చేస్తాను అని ఆయన యుద్ధానికి బయలుదేరాడు. ఆయన యుద్ధానికి బయలుదేరుతుంటే ఆయనకి మంచి మంచి కుండలములు చెవులకు పెట్టాడు రావణాసురుడు లేచి. ఆయనకి ఒక చక్కటి కిరీటం పెట్టాడు, ఆయనకి మెడలో మంచి మంచి హారములు వేశాడు, ఆయనకి మంచి ఉత్తరీయం వేశాడు. ఎందుకు ఇవన్నీ, శవానికి అలంకారం చేసే అవకాశం లేదు, ఎందుకంటే కుంభకర్ణుని యొక్క శవం ఇంకా లంకకి రాలేదు, ఆ శరీరం పడిపోయింది సముద్రంలో, శవానికి చేయవలసిన అలంకారం ముందు చేసేస్తున్నాడు అన్నగారు. హాయిగా ఎక్కడో నిద్రపోతున్న వాడిని లేపి యుద్ధానికి పంపి తన కామానికి బలి చేస్తున్నాడు. క్రౌర్యము అన్న మాటకి పరాకాష్ఠ, రాక్షసత్వమునకు పరాకాష్ఠయే రావణాసురుడు. కాబట్టి ఇప్పుడు ఆ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ ప్రాకారం మించి యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు యుద్ధం చేయడంలో చాలా చాలా గొప్పవాళ్లుగా ప్రఖ్యాతి వహించి పెద్ద పెద్ద రాక్షస యోధుల్ని నిర్జించారు. ఎవరు, నీలుడి వంటి వారు. నిన్న మీరు చూశారు రావణాసురుడంతటి వాడి కిరీటం మీద కూడా చిన్న కోతి రూపంలో ఎగిరాడైన అంతటి బలవంతులు. ఇప్పుడు నలం, నీలం, గవాక్షంచ, కుముదంచ, మహాబలం, ఎటువంటి వాళ్ళు, నలుడంటే ఏకంగా 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టినవాడు, నీలుడంటే వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి, ఇంకా గవాక్షుడు ఎటువంటి వాడు, గొప్ప వానర యోధుడు, కుముదుడు అంతటి వానర యోధుడు. వీళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి ద్వారాలకి యుద్ధం చేయడం కోసమని రామచంద్రమూర్తి పనుపున నియోగింపబడినటువంటి యోధులు. వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. సర్వసైన్యాధిపతి యుద్ధం చేయలేదు, కుంభకర్ణుడిని చూసి పారిపోతున్నాడు. వీళ్ళే పారిపోతే ఇంకా వానరులు ఎవరు నిలబడతారు, వానరులందరూ కూడా పారిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో యుద్ధభూమిలో, ఇప్పటికే చెట్లు, చామలు, శిలలు, శిఖరాలు పట్టుకుని ఉన్నవాళ్ళు, తస్య గాత్రేషు పతిత భిద్యంతే శతశశిలాః పాదపాః పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతురుం మహీతలే. పెద్ద పెద్ద చెట్లని, పెద్ద పెద్ద పర్వత శిఖరాల్ని, పెద్ద పెద్ద శిలల్ని ఒక్కసారి ఇన్ని కోట్ల మంది కలిసి కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి విసిరిశారు. అవన్నీ ఈయన శరీరానికి తగిలి చూర్ణములై కింద పడిపోయి ముక్కలైపోయి ఆయనకి మాత్రం ఏమీ అవలేదు. ఆయన అలా యుద్ధం చేస్తున్నాడు. కేచిత్ సముద్రే పతితాః, కేచిత్ గగనమాశ్రితాః, వధ్యమానాస్తుతే వీరా రాక్షసేన బలీయస. కొంతమంది సముద్రంలోకి దూకిశారు, అసలు ఈవి తర్వాత బతికితే బతుకుతాం, ముందు దూకేద్దామని, అంటే

ఆ తొందర అలా ఉంది. ఇంకా సేతు మీద వెళ్ళడానికి ఇంతమందికి చోటు లేదు కాబట్టి ముందు బతికితే బతుకుతాం. వాడు చేయి చాపు పట్టుకుంటాడేమో అని సముద్రంలో దూకారు. కీచిత్ గగనమాశ్రితాహ, కొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. వధ్యమానాస్తుతే వీరా రాక్షసైన బలీయస, బలవంతుడైన కుంభకర్ణుడి చేతిలో మరణిస్తామేమోనని వీళ్ళందరూ ఈ రకంగా పారిపోతున్నారు. అప్పుడు అంగదుడు పెద్ద పెద్ద కేకలు వేసి ధర్మయుద్ధంలో శత్రువుకి శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ విన్నిచ్చి పారిపోవడం ఏం సమంజసం, మీరు వానర యోధులు, ఇప్పటి వరకు అవిక్ర పరాక్రమంతో యుద్ధం చేసిన వాళ్ళు, మనందరం కలిసి యుద్ధం చేస్తే ఈ కుంభకర్ణుడు మనం ఏం చేయగలడం, కాబట్టి రెండు యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఈయన మాటల చేత ప్రచోదనం పొందినటువంటి వానరులందరూ యుద్ధభూమిలోకి వచ్చారు. కృతం న కథనం ఘోరం కుంభకర్ణేన రాక్షస న స్థాన కాలో గచ్చామో దైతం జీవితం హినః. ఆయన అన్నాడు, మీరు రాక్షసుడైన కుంభకర్ణుడు యుద్ధంలో మమ్మల్ని ఘోరంగా మర్దించాడు, ఇప్పటికే ముందున్న వాళ్ళందరినీ ఇంతలా మర్దించాడు, నువ్వు ఎన్ని నీతులైనా చెప్తావు యుద్ధంలో నిలబడండి మీరు యోధులు వీరులు అని, కానీ మేము వచ్చి యుద్ధం చెయ్యడానికి ఆయన మమ్మల్ని మర్దించి తినేస్తుంటే మేము యుద్ధం ఏం చేస్తాం, కాబట్టి నష్టాన కాలో గచ్చామో, ఇప్పుడు మేము ఉండవలసినటువంటి కాలము కాదు దేశము కాదు, మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, దైతం జీవితం హినహ, బతికుంటే బలిశాకు తినచ్చు అని వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు.

0: FM 90.4. కోడి వ్యర్థాలు ఎరువుగా మార్చుట. అధిక కోళ్ల ఉత్పత్తి అధిక మోతాదు కోళ్ల వ్యర్థాల ఎరువుకు దారితీస్తుంది. ఇవి కాక కబేళాల నుండి ఇతర జంతువుల వ్యర్థాలు కూడా ఎక్కువ అవుతాయి. వాటిని నిరుపయోగంగా ఆ జంతు వ్యర్థాలు భూమి భూగర్భ జలాలే కాకుండా మానవాళి కూడా నష్టం కలగజేస్తాయి.
1: కోళ్ల మలినం మరియు వాటి వ్యర్థాలు కుళ్ళిపోయి చెడు నాశనాన్ని కలగజేస్తాయి. ఈ చెడు వాసన పాముల్ని విష జంతువుల్ని ఆకర్షిస్తాయి. అవి అక్కడ తినడానికి వచ్చి మనల్ని కరిచే ప్రమాదం పొంచి ఉంటుంది. అంతేకాక ఆ వాసన గాలిలో కలిసి మనకి వాంతులు తెప్పించి ఆరోగ్యం కూడా పాడు చేస్తుంది.
0: మన దక్షిణ భారతదేశంలోని పర్యావరణ రైతులు కోళ్ల వ్యర్థాలను ఎలా ఆరోగ్యవంతమైన ఎరువుగా మరియు ఎదుగుదల పోషకాలుగా ఎలా మారుస్తారో నేర్చుకుందాం.
1: మా భూమి సారం క్రమంగా క్షీణిస్తుంది. నేను రసాయన ఎరువులు వాడకముందు భూమిని దున్నుతున్నప్పుడు ఎన్నో వానపాములు కనిపించేవి. కానీ రసాయన ఎరువులు వాడిన తర్వాత అవి పూర్తిగా కనుమరుగైపోయాయి. కానీ తర్వాత నేను కోళ్ల ఎరువుని 10 సంవత్సరాలుగా వాడడం మొదలుపెట్టాను. మా భూమి మళ్ళీ సారవంతమయ్యింది. ఇప్పుడు నాకు ఎన్నో వానపాములు మునపట్లా కనిపిస్తున్నాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది.
2: నేను ఒక పర్యావరణ వ్యవసాయదారురాలిని. నేను మేకల్ని ఆవుల్ని అలాగే కోళ్లని కూడా పెంచుతున్నాను. కోళ్ల పెంపకం నాకు చాలా లాభాన్ని ఇస్తుంది. కోళ్ల పెంపకం నాకు ఆదాయాన్ని మాంసాన్ని గుడ్లని ఇస్తుంది. అంతేకాక కోళ్లి వ్యర్థంతో చేసిన ఎరువు నాకు అధిక లాభాన్ని ఇస్తుంది.
0: ఇప్పటి వరకు మనం కోళ్ల ఎరువు వల్ల వచ్చే లాభాన్ని చూసాం. ఇప్పుడు దాన్ని తయారు చేయడం చూద్దాం. మీరు కోళ్ల నుండి ఉత్పత్తి అయ్యే 3 పదార్థాలని వాడుకోవచ్చు. అందులో ఉత్తమమైన ఎరువు కోళ్ల మలినం. కోళ్ల ఎరువులో నైట్రోజన్ అధిక శాతం ఉంటుంది. కానీ అధిక శాతం నైట్రోజన్ గాలిలో కలిసిపోతుంది. కార్బన్ ఎక్కువ ఉన్న సేంద్రియ పదార్థాలు కలపడం వల్ల, అంటే వరిగడ్డి లేదా రంపపు పొట్టు కలపడం వల్ల, నైట్రోజన్ శాతాన్ని కోళ్ల వ్యర్థంలో ఉంచి కాపాడుకోవచ్చు. 70 కిలోగ్రాముల కోళ్ల ఎరువు తయారు చేయడానికి మనం 60 కిలోగ్రాముల కోళ్ల మలినాన్ని, 5 కిలోగ్రాముల కార్బన్ కలిగిన సేంద్రియ పదార్థాలను, 5 కిలోగ్రాముల కుళ్ళిన ఆవు పేడను కలపాలి. ఆవు పేడలో ఉన్న సూక్ష్మ జీవులు ఈ మిశ్రమాన్ని ఎరువుగా మార్చడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ 3 ఇంటిని చెట్టు నీడ కింద బాగా కలపాలి. ఆవు పేడలో ఉన్న

0: సూక్ష్మజీవులు నీడలో ఎక్కువగా పనిచేస్తాయి. ఈ మిశ్రమాన్ని వేగంగా ఎరువుగా మార్చడానికి మంచి సూక్ష్మజీవులు అధికంగా ఉండే ఆర్గానిక్ డీకంపోజర్ ను సిద్ధం చేయండి.
1: నేను బాగా పండిన పళ్ళని ముద్ద చేసే ముందు నా చేతుల్ని శుభ్రంగా కడుగుతాను, లేదంటే నా చేతికి ఉన్న సూక్ష్మ క్రిములు వాటిపై సంక్రమిస్తాయి.
0: 5 కిలోల బాగా పండిన పళ్ళని, అంటే పప్పాయ, గుమ్మడికాయ లేదా అరటి పళ్ళని బాగా చిలమండి. మనం అధిక మోతాదు చక్కెర పదార్థం ఉన్న ఏ పళ్ళైనా వాడచ్చు. 1 కిలో బెల్లాన్ని కలపండి. తర్వాత 1 కిలో ఆవు పేడని దానితో కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి మూత పెట్టండి. ఇలా మిశ్రమాన్ని వారం రోజులు ఉంచి రోజు కలపండి.
1: ఈ ప్లాస్టిక్ డ్రమ్ముని లోపలికి గాలి వెళ్లకుండా టైట్ గా మూతతో కప్పేస్తాను. అలా చేస్తే లోపలికి పురుగులు వెళ్లవు. తర్వాత దాన్ని చెట్టు నీడలో పెట్టేస్తాను, ఎందుకంటే సూక్ష్మజీవులు నీడలో ఎక్కువ రెట్టింపు అవుతాయి.
0: 1 వారం రోజుల తర్వాత 5 లీటర్ల సేంద్రియ డీకంపోజర్ ని 5 లీటర్ల నీళ్లతో కలపండి. ఇప్పుడు కోళ్ల ఎరువు ఈ మిశ్రమంపై జల్లి బాగా కలపండి. ఇప్పుడు ఆ కుప్పని పెద్ద పెద్ద ఆకులతో కప్పండి. అప్పుడు మంచి సూక్ష్మజీవులు ఈ వ్యర్థాన్ని త్వరగా డీకంపోజ్ చేస్తాయి. ఒకవేళ వర్షం కనుక పడితే ఆకులు కాక ప్లాస్టిక్ షీట్లతో కప్పండి. ప్రతిరోజు నీటిని కుప్పలో జల్లి తడిగా ఉంచండి. త్వరగా డీకంపోజ్ అయ్యేలా చూడండి.
1: నేను ఆ కుప్పలోంచి చేతి నిండా కోళ్ల ఎరువుని తీసి ఒక ఉండలా చూడతాను. ఒకవేళ దాంట్లో నీళ్లు ఎక్కువ కారినా దాంట్లో తేమ ఎక్కువ అవుతుందని అప్పుడు వెంటనే నీటిని జల్లడం ఆపేస్తాను. కానీ ఒకవేళ అది గట్టిగా ఉంటే ఉండలా చేయడానికి రాకపోతే అప్పుడు కొంత సరిపడే తేమ ఉండేటట్లు కొన్ని నీళ్లు జల్లుతాను.
0: ప్రతి 15 రోజులకు ఒక్కసారి కుప్పని తెరవాలి. అలా చేస్తే లోపల నిండి ఉన్న దుర్వాసన అంతా బయటికి పోతుంది. స్వచ్ఛమైన గాలి లోపలికి వెళ్తుంది. సూక్ష్మజీవులు స్వచ్ఛమైన గాలిని ఇష్టపడతాయి. ఈ మధ్య సమయంలో 5 లీటర్ల కంపోజర్ తో 5 లీటర్ల నీళ్లు కలిపి ఆ కుప్పలో కలపండి. కోళ్ల ఎరువు 2 నెలలకి సిద్ధమవుతుంది.
1: ఈ కోళ్ల వ్యర్థ ఎరువు అప్పటికే నల్లగా మారి దుర్వాసన పోతుంది. అప్పుడు నేను కోళ్ల వ్యర్థం పూర్తిగా డీకంపోజ్ అయినట్లు చెప్పగలను.
0: ఇక ఇప్పుడు మనం కబేళా వ్యర్థాలను మార్చడం తెలుసుకుందాం. నీడలో 1 అరమీటర్ గుంతని 1 అరమీటర్ వెడల్పుతో తవ్వాలి. కబేళా వ్యర్థాలు గుంతలో త్వరగా డీకంపోజ్ అవుతాయి. 80 కిలోల కోళ్ల వ్యర్థ ముక్కలను, అంటే రెక్కలను, తోళ్లను, లోపలి పేగులను 20 కిలోల ఆవు పేడతో సరిగ్గా కలపండి. త్వరగా కంపోజ్ తయారవ్వడానికి 5 లీటర్ల సేంద్రియ డీకంపోజర్ ని కలపండి. కబేళా వ్యర్థాలు కోళ్ల వ్యర్థాల కంటే నెమ్మదిగా డీకంపోజ్ అవుతాయి. కనుక మీరు 500 గ్రాముల ట్రైకోడెర్మాని త్వరగా డీకంపోజ్ అవ్వడానికి కలపండి. ట్రైకోడెర్మా అనేది ఒక ఉపయోగకర ఫంగస్. అది పొడి రూపంలో మనకి లభ్యమవుతుంది. అది వ్యవసాయ దుకాణం నుండి కొనుక్కోవచ్చు. అన్నిటినీ బాగా కలిపి గుంతలో వేసి పెద్ద పెద్ద ఆకులతో కప్పేయండి. అంటే అరిటాకులతో కానీ కొబ్బరి మట్టలతో కానీ కప్పేయండి. ఒకవేళ వర్షం కనుక పడితే గుంతని ప్లాస్టిక్ షీట్తో కప్పేయండి. వారానికి ఒక్కసారి గుంతలో ఉన్న మిశ్రమాన్ని బాగా కలపాలి. 5 లీటర్ల డీకంపోజింగ్ ద్రవ్యాన్ని కలుపుతూ కలపాలి. మంచి సూక్ష్మజీవులు అన్ని వ్యర్థ భాగాలని త్వరగా డీకంపోజ్ చేయడానికి సహాయపడతాయి. 3 నెలల తర్వాత కోళ్ల గట్టి ముక్కలుగా ఉన్న వ్యర్థాలు అప్పటికి పూర్తిగా డీకంపోజ్ అవుతాయి. నల్లగా మారి పౌష్టిక కంపోజ్గా మారుతుంది. ఇక ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుని ఎలా వాడాలో చూద్దాం. ప్రతిసారి పొలం దున్నిన తర్వాత 100 కేజీల కోళ్ల ఎరువుని భూమిపై 2000 చదరపు మీటర్ల వరకు చల్లుకుంటూ వెళ్లాలి. 5 సంవత్సరాల వయసు గల చెట్లకి 5 చేతుల నిండా ఎరువుని ఒక్కొక్క చెట్టుకి వెయ్యాలి. 10 సంవత్సరాల వయసు గల చెట్లకు 10 చేతుల నిండా ఎరువుని వెయ్యాలి. అలా ప్రతి 6 నెలలకి ఒకసారి చెట్టు మొండెం వరకు పూసి కవచంలా చుట్టాలి. మీరు సాధారణంగా పెంచే కూరగాయల చెట్ల ఎదుగుదలకి మరియు కుండీ మొక్కలకి కూడా 1 చేతి నిండా కోళ్ల ఎరువుని వేయొచ్చు. మీరు ఈ కోళ్ల ఎరువుని వ్యవసాయ నీటిలో కలపొచ్చు. వరి, కూరగాయలు మరి ఇతర ఏ చెట్లకైనా పెయ్యొచ్చు.
1: ఒక డ్రమ్ములో 75 లీటర్ల నీళ్లు నింపి 25 కిలోల కోళ్ల వ్యర్థ ఎరువును అందులో కలపండి. 3 రోజుల తర్వాత ఆ ద్రావణ ఎరువు తయారవుతుంది. 100 లీటర్ల ద్రావణ ఎరువు 2000 చదరపు మీటర్ల భూమిపై చల్లడానికి సరిపోతుంది.
0: ఇక ఇప్పుడు కోళ్ల వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి కుళ్ళిన గుడ్లతో 3వ పద్ధతిని చూద్దాం. 1 కోడి 10 గుడ్లను పొదగడానికి ప్రయత్నించినప్పుడు వాటిలో కనీసం 3 లేదా 4 గుడ్లు పొదగక కుళ్ళిపోవచ్చు.
1: మీరు ఎప్పుడైనా ఒక గిన్నెలో నీళ్లు పోసి గుడ్లను అందులో ముంచితే ఒకవేళ అది మంచి గుడ్డైతే అది లోపలికి మునిగిపోతుంది. కానీ అది ఒకవేళ కుళ్ళిన గుడ్డైతే పైకి తేలుతుంది. ఇలా నేను దీన్ని చేసిన తర్వాత మంచి గుడ్డేదో కుళ్ళిన గుడ్డేదో తెలుస్తుంది.
0: గుడ్డు ద్రావణం కోసం 10 కుళ్ళిన గుడ్లని ఒక జాడీలో పెట్టండి. 1 అరకిలో బెల్లం లేదా చక్కెర కలపండి. 1 అరలీటరు నిమ్మరసం జాడీలో పొయ్యండి. గుడ్లు బెల్లం మునిగేలా పొయ్యండి. ఇప్పుడే వాటిని కలపకండి. ఒకవేళ గుడ్డు విరిగితే

0: అది దాని దుర్వాసన కోల్పోయి తగిన ఎదుగుదలకి కావలసిన ద్రావకాన్ని తయారు చేయలేము. 15 రోజుల తర్వాత గుడ్ల పెంకులు వాటితో కలిసిపోయి గుడ్లు మనం పట్టుకున్నప్పుడు బంతిలా కనపడతాయి. ఈ సందర్భంలో ఈ గుడ్లని బెల్లం నిమ్మ ద్రావణంలో కలిపేయండి. ఇప్పుడు ఈ ద్రావణం పంటపై చల్లడానికి సిద్ధంగా ఉన్నట్లే.
1: ఇది ఒక పెరుగుదలను ప్రేరేపించే ద్రావణం. ఇది అన్ని రకాల పంటలపై ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి పళ్ళు కూరగాయలకి అవసరమైన సూక్ష్మ పోషక పదార్థాలు, అనగా పువ్వు వికసించే సమయంలో కావలసిన కాల్షియం మరియు ఇతర పదార్థాలు. ఈ సమయంలో రసాయన ఎరువులు వాడటం వలన అవసరమైన కీటకాలను నాశనం చేస్తాయి, పైగా సంయోగాన్ని పెంచుతాయి. కానీ గుడ్డు ద్రావణంలో ఉన్న సూక్ష్మ పోషక పదార్థాలు పంట ఎదుగుదలకి, నాణ్యమైన పంట ఉత్పత్తికి సహాయపడుతుంది.
2: పంటలో పువ్వులు రాలిపోతున్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి ఆ గుడ్డు ద్రావణం వాడతాను. గుడ్డు పెంకు సూక్ష్మ పోషక పదార్థాలు, అంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది కూరగాయ పళ్ళ చెట్లలో పువ్వులు రాలడాన్ని నిరోధిస్తుంది. అప్పుడు నాకు మంచి తాజా కూరగాయలతో పాటు మంచి పళ్ళ పంట కూడా వస్తుంది.
0: ఈ ద్రావణాన్ని మీరు గాలి చొరపడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కూరగాయలు మరియు ధాన్యపు చెట్ల మొగ్గవిచ్చే సమయంలో 5 లీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లతో కలిపి 400 చదరపు మీటర్ల పంటపై చల్లొచ్చు. పెద్ద చెట్ల పంటలపై 1 లీటర్ గుడ్డు ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో కలిపి చెట్లపై చల్లొచ్చు. ఇది పొద్దున్న లేదా సాయంత్రం చేయండి. కనుక మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? కోళ్ల వ్యర్థాలు నైట్రజన్లో మరియు ఇతర పోషకాల్లో పుష్కలంగా కలిగినది మరియు భూమిలో ఉన్న సూక్ష్మ క్రిములకి ఉపయోగకరమైన మంచి ఆహారము. కోళ్ల వ్యర్థాలతో ఎరువుని తయారు చేయడానికి దీన్ని ఆవు పేడతో మరియు కార్బన్ అధిక శాతం పదార్థాలతో కలపండి. ఈ కుప్పని నీడలోనే చేయండి. బాగా పండిన పళ్ళని, బెల్లాన్ని, ఆవు పేడని సేంద్రియ డీకంపోజర్తో కలిపి త్వరగా డీకంపోజిషన్ చేసుకోవాలి. ఈ కుప్పని జాగ్రత్తగా ఉంచుకోవాలి. బలమైన కంపోస్ట్ 2 నెలల్లో తయారవుతుంది. డీకంపోస్ట్ చేయడానికి అవసరం లేని జంతు కళేబరాన్ని వ్యర్థ కోళ్ల ముక్కలతో ఆవు పేడని కలిపి డీకంపోజ్ చేయాలి. డీకంపోజిషన్ త్వరగా చేయడానికి సేంద్రియ డీకంపోజర్ని లేదా ట్రైకోడర్మాని చల్లాలి. అలా చల్లి చెట్టు నీడ గుంతలో వేసి కొబ్బరి మట్టలతో కప్పాలి. 3 నెలలకి ఈ ఎరువు తయారవుతుంది. కుళ్ళిన గుడ్లతో మీరు పెరుగుదల ఉత్పత్తులని నిమ్మరసం బెల్లంతో కలిపి జాడిలో ఉంచి తయారు చేయొచ్చు. 15 రోజుల తర్వాత గుడ్లని నిమ్మరసం బెల్లం ద్రావణంలో కలపండి. ప్రకృతిలో సేంద్రియ వ్యర్థం వల్ల ఎవరికైనా లాభాలు కలుగుతుంది.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిసనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ ఆచే వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరివాటి మన ప్రోగ్రామ్ లో అయితే మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అసలు జనరల్ గా మన అందరికి తెలిసిన కామన్ క్యాన్సర్ టైప్స్ ఏంటండి, లైక్ ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, ఆహారనాళ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటివి కదా. సో మరి ఈ క్యాన్సర్ అనేది ఏంటి, అది ఎలా వస్తుంది అనే డౌట్ చాలా మందికే ఉంది. సో ఇప్పుడు ఆ వివరాల గురించి నేను మీ అందరికీ చెప్పబోతున్నాను అన్నమాట. జనరల్గా మనందరం కణాలు అనే సూక్ష్మ ఇటుకెల్లాంటి వాటితో నిర్మితమవుతాము. అవయవాలన్నీ కణజాలాల సమూహాలే. ఈ కణాలను మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. మనం చిన్నప్పుడు పాఠాలలో జనరల్ సెల్ గురించి చదువుకున్నాం. సాధారణంగా కణాలలో ఉండే భాగాలన్నిటితో ఆ కణాల నిర్మాణాన్ని చదువుకున్నాం. కానీ శరీరంలో జనరల్ సెల్స్ ఉండవు. లివర్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, బ్లడ్ సెల్స్ లాంటి ప్రత్యేక సెల్స్ వివిధ అవయవాల్లో ఉంటాయి. ఈ అవయవాల్లోని కణాల సంఖ్య సాధారణంగా అలాగే ఉంటుంది. ఎన్ని కణాలు చనిపోతుంటే తిరిగి అన్నే కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ కణాలు లామిటేషన్స్ కలిగి అదుపు తప్పి విభజన చెందడం వల్ల క్యాన్సర్స్ వస్తుంటాయి. అదుపు తప్పి కణ విభజన చెందడం వల్ల క్యాన్సర్ సెల్స్ విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. దానినే కంతులు అని, లేకపోతే ట్యూమర్స్ అని అంటారు. మరి కంతుల్లో ఎన్ని రకాలుంటాయి, వాటికి సంబంధించిన వివరాలు చెప్పే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇప్పుడు నేను మీ అందరితో ట్యూమర్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనే వివరాల గురించి చెప్పబోతున్నాను.

జనరల్ గా ట్యూమర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. అవి బినైల్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఒక ప్రాంతంలో కణాలు అదుపు తప్పి పెరిగి కంతులుగా ఏర్పడతాయి. ఈ కణాలు అక్కడ నుంచి వేరే చోటికి పోవు, అక్కడే పెద్ద కంతులాగా తయారవుతాయి. వాటినే బినైన్ ట్యూమర్స్ అని అంటారు. సాధారణంగా ఈ కంతులు ప్రాణాంతకమైనవేమి కావు. పుట్టుమచ్చలు, ఉలిపిరికాయల్లాంటి బైనైట్ ట్యూమర్స్ కలిగి ఉన్న వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ కొన్ని రకాల కంతుల్లో అదుపు తప్పి కణ విభజన వలన ఆ కణాలు ఇతర అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాంతకాలుగా వృద్ధి చెందుతాయి. వీటినే మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని అంటారు. ఇక ఈ మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి సెకండరీ ట్యూమర్స్ గా రూపాంతరం చెందుతాయి. చాలా రకాల మాలిగ్నెంట్ ట్యూమర్స్ లో కణాలు దూర ప్రాంతాలకు విసిరివేయబడుతూ రక్తనాళాల్లోకి ప్రవేశిస్తాయి. అలా రక్తనాళాల్లో ఈ క్యాన్సర్ కణాలు ప్రవేశించి రక్తంతో పాటు ప్రవహిస్తూ శరీరంలోని వేరువేరు అవయవాలకు చేరుతాయి. అక్కడ కణాలు విభజన చెంది కంతులలాగా వృద్ధి చెందుతాయి. వీటిని సెకండరీస్ లేదా మెటాస్టేసిస్ అని అంటారు. ఇలా క్యాన్సర్ కణాలు శరీరం అంతటా వ్యాపించడానే మెటాస్టేసిస్ అని అంటారు. ఇక చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే క్యాన్సర్ జీన్స్ వల్లే వస్తుందా అని. మరి ఆ వివరాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయ ఆనంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H pylori ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీ అందరికి క్యాన్సర్ జీన్స్ వల్లే వస్తుందా లేదా అనే డౌట్ ని క్లారిఫై చేయబోతున్నాను. అసలు ప్రతి కణంలోనూ అది చేయాల్సిన పనులు ఒక కోడ్ రూపంలో అంటే జీన్స్ గా రూపొందించి ఉంటాయి. వివిధ కణాలలో వివిధ జీన్స్ శక్తివంతంగా ఉంటాయి. కణాలు ఎలా పెరగాలి, ఎలా విభజన చెందాలి అనే విషయాలన్నీ కూడా ఈ జీన్స్ లో పొందుపరిచి ఉంటాయి. ఈ జీన్స్ సరిగ్గా పనిచేయలేకపోయినప్పుడు వీటి పనులు సక్రమంగా కావు. కణాల పెరుగుదల, విభజన మీద జీన్స్ ప్రభావం అనేది ఉండదు. దాంతో ఇవి అదుపు తప్పుతాయి. జీన్స్ వల్ల క్యాన్సర్స్ రావు. కాకపోతే జీన్స్ తమ పనులు సరిగ్గా నిర్వర్తించలేకపోతే క్యాన్సర్ కలగవచ్చు. కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల క్యాన్సర్ రావచ్చు అన్నమాట. సో క్యాన్సర్ అనేది ఇన్హెరిటెడ్ టైం కాదు. కాకపోతే కొందరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జీన్స్ దెబ్బతిన్న వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులకు క్యాన్సర్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2-3 జీన్స్ దెబ్బతింటే కార్సినోమా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒక జీన్స్ దెబ్బతిన్నా చాలు, ఆ ప్రభావం మిగతా జీన్స్ మీద, తద్వారా కణాల మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెబ్బతిన్న జీన్స్ ఔస్ట్రూజు 2ల కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5-7% ఎక్కువగా ఉంటుంది. ఇక కంతులకు రక్త సరఫరా ఉంటుందా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది కదా. సాధారణంగా కంతి ఒక కణంతో ప్రారంభమై ఆ కణం విభజన చెందడంతో కార్సినోమా కలుగుతుంది. ఇలా ఏర్పడ్డ క్యాన్సర్ మాస్ కి ఆక్సిజన్, ఆహారం సరఫరా కావడానికి రక్త సరఫరా అవసరమవుతుంది. వ్యర్థాలను తొలగించడానికి ఈ రక్త ప్రసరణ తోడ్పడుతుంది. రక్త సరఫరా లేకపోతే కంతి మధ్యలోని కణాలన్నీ చనిపోతాయి. 1 మిల్లీమీటర్ కన్నా కంతి పెద్దదిగా ఎదగాలంటే రక్త సరఫరా చాలా అవసరం. పెరిగే కొద్దీ ట్యూమర్స్ హార్మోన్స్ లాంటి ద్రావకాలని ప్రసరింపు చేస్తాయి. ఈ ద్రావకం సహాయంతో చుట్టుపక్కల రక్తనాళాలు ట్యూమర్ వైపు పెరిగేట్టు చేయడంతో ట్యూమర్ కి కొత్త రక్తనాళాలతో రక్త సరఫరా ప్రారంభమవుతుంది. లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమై ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా. మరి నేను మీ ఆచే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 77

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్నా విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విద్యార్థుల కోసం చతుర్భుజాలు గణిత పాఠం వింటారు.
1: బావగారు, బావగారు. అమ్మా లక్ష్మి, లక్ష్మి.
2: రండి అన్నయ్య, రండి రండి. చాలా రోజులైంది మీరు వచ్చి. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తా.
3: గుడ్ మార్నింగ్ అంకుల్.
1: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం కదా. ఏ రోజు మీ నాన్నగారు?
2: మీ బావగారు కూరగాయలు తెస్తానని మార్కెట్ కు వెళ్లారన్నయ్య. బహుశా ఈ పాటికి వస్తూ ఉంటారు.
1: సరేలే అమ్మా, ఏమి లేదు. మెయిన్ బజార్ పక్క స్థలాలు ప్లాట్లు వేశారని అన్నాను కదా, దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్ తెచ్చాను. ఈ విషయమై బావగారికి పోయిన నెలలో చెప్పినప్పుడు స్థలాల లేఅవుట్ తీసుకురా, డిస్కస్ చేద్దామన్నారు. అదీగాక ఇవాళ సెలవు కదా, మీ అందరిని చూసినట్లు కూడా ఉంటుందని వచ్చానమ్మా.
2: ఇదేనా అన్నయ్య ఆ స్థలాల మ్యాప్?
1: అవునమ్మా. టీపై ఇట్లాగు, దానిపైన ఉంచి చూపిస్తాను. ఈ స్థలంలో 40 ప్లాట్స్ వేశారమ్మా.
2: అలాగా అన్నయ్య?
3: మాయ, ఇది మా క్షేత్రమితిలోని చతుర్భుజాల్లాగా ఉన్నాయి.
1: అవును. దీప్తి, సందీప్, మీరిద్దరూ ఒకే తరగతి కదూ?
2: అవునన్నయ్య. మీకు తెలుసుగా వీళ్ళిద్దరూ కవల పిల్లలని.
3: మావయ్యా, మీ లేఅవుట్ మ్యాప్ లో అన్ని 4 భుజాలు కలిగిన పటాలే ఉన్నాయి, ఎక్కడా 3 భుజాలు కలిగిన పటాలు లేవు.
1: అవునోయ్ సందీప్, 4 భుజాలు కలిగిన సంవృత స్థలాల్లోనే ఇండ్లు నిర్మిస్తారు. అందుచేత ఈ మ్యాప్లో అన్నీ కూడా 4 భుజాలు కలిగిన సంవృత పటాలే ఉంటాయి. అంచేత అన్నీ కూడా చతుర్భుజాలే.
3: మా లెక్కల మాస్టరు ఈ వారంలో చతుర్భుజాల రకాల గురించి చెప్తానన్నారు మావయ్య. ముందుగా మీ పరిసరాలలోని రకరకాలైన చతుర్భుజాల గురించి తెలుసుకోమన్నారు.
4: నిజమే అంకుల్, మాకు చతుర్భుజాల రకాల గురించి చెప్పరు?
1: తప్పకుండా. మీ పాఠానికి సంబంధించిన చతుర్భుజాలు అన్నీ కూడా ఈ లేఅవుట్ మ్యాప్లో ఉన్నాయి.
2: సందీప్, దీప్తి, మా అమ్మయ్యను విసిగించకండర్రా.
1: పర్వాలేదమ్మా, నాకు ఏ ఇబ్బంది లేదు. బావగారు రావడం ఎలాగో ఆలస్యం అవుతుంది కదా, నాకు కాలక్షేపం అయినట్లు ఉంటుంది, పిల్లలకు పాఠం చెప్పినట్లు కూడా ఉంటుంది.
2: సరే అన్నయ్య, మీరు పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండండి, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను.
1: అలాగేనమ్మా. సందీప్, 3 భుజాల గల సరళ సంవృత పటాన్ని ఏమంటారో చెప్పు.
3: త్రిభుజం అంటారు.
1: త్రిభుజాలు ఎన్ని రకాలో చెప్పు.
3: త్రిభుజ భుజాల ఆధారంగా 3 రకాలు, ఇంకా కోణాల ఆధారంగా 3 రకాలు మావయ్య.
1: వెరీ గుడ్. దీప్తి, అవేవో చెప్తావమ్మా.
3: చెప్తాను మావయ్య. భుజాలను బట్టి సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం అని 3 రకాలు. అట్లాగే కోణాలను బట్టి 3 రకాలు, అవి లంబకోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము.
1: సందీప్, లంబకోణము అంటే ఎన్ని డిగ్రీలు గల కోణము?
3: 90 డిగ్రీలు గల కోణము అంటే 2 కిరణాల మధ్య 90 డిగ్రీలు ఉండాలి మావయ్య.
1: వెరీ గుడ్. త్రిభుజములో 3 కోణాల మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటాయి అమ్మా? దీప్తి నువ్వు చెప్పు.
3: 180 డిగ్రీలు మావయ్య.
1: వెరీ గుడ్. మరి 4 భుజాలు గల సరళ సంవృత పటాన్ని ఏమంటారు? సందీప్ నువ్వు చెప్పబోయ్.
3: చతుర్భుజం అంటారు. మీరు తెచ్చిన ఈ మ్యాపులో అన్ని చతుర్భుజాలే కనిపిస్తున్నాయి, కానీ అన్నీ ఒకేలా లేవుగా మావయ్య. ఈ మ్యాపులో 19, 25, 31 నెంబర్లు గల ఇండ్ల స్థలాలు చూడండి. 4 భుజాలలో ఏ 2 భుజాలు కొలతలు సమానంగా లేవు. ఇలాంటివి చాలా ఉన్నాయి.
1: అవునోయ్ సందీప్, ఇలాంటి పటాలనే చతుర్భుజాలు అంటారు. స్కేలు, పెన్సిలు ఉపయోగించి మీ నోట్బుక్లో ఒక చతుర్భుజాన్ని గీసి కొలవండి.
2: అలాగే మావయ్య. అన్నయ్య ఇదిగోండి కాఫీ.
1: థ్యాంక్స్ అమ్మా.
3: మావయ్య ఇదిగో చూడండి నేను వేసిన పటం. ABCDలు శీర్షాలు, అలాగే ABBCCDDAలు భుజాలు, వేరువేరు కొలతలతో గీశాను.
4: నేను గీసిన పటంలోని కోణం ఏ లేదా యాంగిల్ డిఏబి, కోణం బి లేదా యాంగిల్ ఏబిసి, కోణం సి లేదా యాంగిల్ బిసిడి, కోణం డి లేదా యాంగిల్ డిఏబి.
1: అమ్మా దీప్తి, నీ పటంలో ఎదురెదురు కోణాలు, ఆసన్న కోణాలు ఏమిటో చెప్పగలవా?
3: కోణం ఏ, కోణం సిలు ఒక జత, కోణం బి, కోణం డిలు మరొక జత, ఎదురెదురు కోణాలు. ఆసన్న కోణాలు అంటే పక్కపక్కనున్న కోణాలా మావయ్య?
1: అవునమ్మా, అవే.
3: ఒక జత యాంగిల్ డిఏబి, యాంగిల్ ఏబిసి, అలాగే మరొక జత యాంగిల్ బీసీడి, యాంగిల్ సిడిఏ, కరెక్టేనా మావయ్య?
1: వెరీ గుడ్.

0: నాలుగు భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటాం. దీనికి నాలుగు శీర్షాలు, రెండు కర్ణాలు ఉంటాయి. ప్రతి కర్ణం చతుర్భుజాన్ని రెండు త్రిభుజాలుగా విభజిస్తుంది. ఆ సందీప్, దీర్ఘచతురస్రపు ధర్మాలు నీకు తెలిసినవి చెప్పబోయ్.
1: దీర్ఘచతురస్రానికి ఎదురెదురు భుజాలు సమానం. ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. రెండు కర్ణాలు సమానం, అలాగే పరస్పరం సమద్వికండన చేసుకుంటాయి. ప్రతి కర్ణం దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
0: చాలా కరెక్ట్ గా చెప్పావు సందీప్, వెరీ నైస్. మరి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు నువ్వు చెప్పమ్మా దీప్తి.
2: సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం, ఇందులో కర్ణాలు సమానంగా ఉండవు. అట్లాగే ఒక్కొక్క కోణం 90 డిగ్రీలు ఉండదు. ప్రతి కర్ణం సమాంతర చతుర్భుజాన్ని రెండు సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంతేనా మాయ?
3: అంతేనమ్మా. శభాష్ దీప్తి, సమాంతర చతుర్భుజంలో ఏ రెండు ఎదుటి భుజాలైనా సమానము మరియు సమాంతరము.
0: ఎదుటి కోణాలు సమానం, కర్ణాలు ఒకదానినొకటి సమద్వికండన చేసుకుంటాయి. ఏ రెండు ఆసన కోణాలు మొత్తమైనా 180 డిగ్రీలు ఉంటుంది. దీర్ఘచతురస్రానికి సమాంతర చతుర్భుజాలకు సంబంధించిన తేడా ఏదైనా ఒకటి చెప్పు సందీప్.
1: దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు, సమాంతర చతుర్భుజంలో 90 డిగ్రీలు ఉండవు.
0: అమ్మా దీప్తి, నువ్వు ఒక తేడా చెప్పు.
2: దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానం, సమద్వికండన చేసుకుంటాయి. మరి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానం కావు, కానీ సమద్వికండన చేసుకుంటాయి.
0: ఆహా, మీ ఇద్దరూ చక్కగా అర్థం చేసుకుంటున్నారు, చాలా బాగుంది. ఈ మ్యాప్లో 1, 4, 6, 13, 17, 28, 30 ఈ నంబర్ గల ఇళ్ల స్థలాలు చూడండి, ఎలాగున్నాయి?
1: అవి చతురస్రాలు మావయ్య. 4 భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి.
2: ఇలాంటివి ఈ మ్యాప్లో ఎక్కువగా కనబడుతున్నాయి మావయ్య.
1: 4 భుజాలు సమానంగా ఉండి ఒక్కొక్క కోణం 90 డిగ్రీలు ఉంటే వాటిని చతురస్రాలు అంటాం కదా మావయ్య.
0: అవును. అయితే అన్ని భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని రాంబస్ లేదా సమబాహు చతుర్భుజం అని కూడా అంటాం. రాంబస్లో ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి, కానీ రెండు ప్రక్క కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంతేకాదు, రాంబస్లో కూడా కర్ణాలు పరస్పరం లంబ సమద్వికండన చేసుకుంటాయి. ప్రతి కర్ణం రాంబస్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా చేస్తుంది, కానీ పొడవులు సమానం కాదు. ఆ సందీప్, రాంబస్కు చతురస్రానికి గల తేడాలు గ్రహించావా?
1: గ్రహించాను మావయ్య. చతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటే రాంబస్లో ఎదురెదురు కోణాలు సమానము, కానీ రెండు పక్క కోణాలు మొత్తం 180 డిగ్రీలు. కర్ణాలు సమానం, అదీ కాక లంబ సమద్వికండన చేసుకుంటాయి. రాంబస్లో లంబ సమద్వికండన చేస్తున్నాయి, కానీ కర్ణాలు సమానం కాదు. అంతేనా అంకుల్?
0: శభాష్.
4: ఏమన్నయ్యా, మీ కోడలు అల్లుడు ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారా?
0: అవునమ్మా, ఇంటి స్థలాల పటాలు చూసి వాళ్లే చతుర్భుజాలకు సంబంధించిన విషయాలు ఈజీగా చెప్పగలుగుతున్నారు.
5: ఎవరు? ఎవరండి? ఓ అప్పాజీ బావా, చతుర్భుజాలు ఇంటి స్థలాలు అంటున్నావు? ఏంటి కదా, అసలు ఎంతసేపు అయింది బావా నువ్వు వచ్చి?
0: నేనొచ్చి 1/2 గంట పైన అయింది బావగారు. మనం ఇంతకు ముందు కలిసినప్పుడు మెయిన్ రోడ్లో ప్రక్క స్థలాల లేఅవుట్ మ్యాప్ చూస్తా అన్నారుగా, అవి తీసుకొచ్చా.
4: ఏమండి, అన్నయ్యకు ఎంత ఓపిక చూడండి. మన సందీప్కి దీప్తికి మ్యాప్ చూపించి వాటిలోని చతుర్భుజాల గురించి వివరంగా చెబుతూ ఉన్నారు.
5: అప్పాజీ బావా, రిటైర్డ్ లెక్కల మాస్టర్ కదా, మర్చిపోయావా? అందుకనే చెబుతూ ఉంటారు.
0: బావా, మీ పిల్లలు చాలా షార్పు, తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంది.
5: వాళ్ల సంగతికేం గాని బావా, ఏది మ్యాప్ చూపించు, ఏ స్థలం బాగుందో చూద్దాం.
0: ఇదిగో తెరిచే ఉందిగా చూడు.
5: సందీప్, 34, 22 నెంబర్ గల ఇండ్ల స్థలాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పు.
1: 34 నెంబరు దీర్ఘచతురస్రము, 22 నెంబర్ గల పటం సమాంతర చతుర్భుజం.
5: దీప్తి, 1, 2, 3, 4 నెంబర్ గల ప్లాట్లు ఎలా ఉన్నాయో చెప్పు.
2: 1, 4 ప్లాట్లు చతురస్రాకారంలోను, 2, 3 నెంబర్ గల ప్లాట్లు దీర్ఘచతురస్రాలుగా ఉన్నాయి నాన్న.
5: వెరీ గుడ్, వెరీ గుడ్. సందీప్, చతుర్భుజాల్లో రకాలు చెప్పు.
1: దీర్ఘచతురస్రం, చతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్లు నాన్న.
5: వెరీ గుడ్
0: బావా. ఇంకా మీ పిల్ల

0: నాకు ఈ చతుర్భుజాల గురించి చెప్పడం పూర్తిగా లేదు, ఈలోగా మీరు వచ్చేశారు.
1: సరే బావా, మిగిలిందంతా కూడా పూర్తిగా చెప్పేశాయి, ఈలోగా నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను.
0: అలాగే బావా. సందీప్, అమ్మా దీప్తి, మీరు చూసిన ఈ ఇండ్ల స్థలాల్లో ఇలా ఉండే ఆకారాన్ని ట్రిపీజియం లేదా సమలంబ చతుర్భుజం అంటారు. మరి
2: మరి ఈ ట్రిపీజియం గురించి కూడా చెప్పండి మావయ్యా.
0: అలాగేనోయ్, త్రియగ్రేఖ అంటే ఏమిటో తెలుసా సందీప్?
2: తెలుసు మావయ్యా, రెండు సమాంతర రేఖలను వేరువేరు బిందువుల వద్ద ఖండించే రేఖను త్రియగ్రేఖ అంటారు.
0: ట్రిపీజియం అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండాలి. చూడండి, ఈ ఇంటి స్థలంలో ఈ రెండు భుజాలు సమాంతరంగా ఉన్న భుజాలు, ఈ రెండు రేఖలు త్రియగ్రేఖల్లో ఉన్న భుజాలు వేరువేరు. ఇవి వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తున్నాయి కదూ.
2: అంటే మావయ్య, ట్రిపీజియానికి రెండు త్రియగ్రేఖలు ఉంటాయన్నమాట.
0: అవునోయ్, ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరాన్ని లంబదూరం అని, త్రియగ్రేఖకు ఒకే వైపు గల రెండు అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలని గుర్తుంచుకోవాలి. సరేనా?
3: అలాగే మావయ్యా.
0: ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అంశాలను కొన్నింటిని ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.
3: ముందుగా నేను చెప్తాను మావయ్యా.
0: అలాగేనమ్మా చెప్పు.
3: నాలుగు భుజాలు గల సరళ సమృద్ధ పటాన్ని చతుర్భుజం అంటారు. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజాన్ని ట్రెపీజియం అంటారు.
2: ఇప్పుడు నేను చెప్తా మావయ్యా. ఎదుటెదుటి భుజాలు సమానం మరియు సమాంతరంగా గల చతుర్భుజాలను దీర్ఘచతురస్రాలని, నాలుగు భుజాలు సమానంగా కలిగి ప్రతికోణం 90 డిగ్రీలు కలిగిన పటాలను చతురస్రాలని అంటారు. అలాగే అన్ని భుజాలు సమానంగా ఉండి ఎదుటి కోణాలు మాత్రం సమానంగా గల చతుర్భుజాన్ని రాంబస్ లేదా సమబాహు చతుర్భుజం అంటారు.
1: ఏం బావా, ఎంతవరకు వచ్చింది వీళ్ళ పాఠం?
0: ఏం చెప్పమంటా బావా, మీ వాళ్ళు చాలా షార్పు. నేను చెప్పిన దానికన్నా మీ వాళ్ళు గ్రహించిందే ఎక్కువ ఉన్నది బావా.
1: బావా, మ్యాప్లో ప్రతి ప్లాట్కి రోడ్డు వచ్చినట్లు చక్కగా గీశారే.
0: అందుకే బావా నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నా.
1: సందీప్, దీప్తి, మీరిప్పటి వరకు చతుర్భుజాలు వాటి రకాల గురించి తెలుసుకున్నారు కదా, మీ నోట్స్లో గీసి నాకు చూపించండి.
2: అలాగే.
1: సరే వెళ్ళండి.
4: మీరింతవరకు హై స్కూల్ విద్యార్థుల కోసం చతుర్భుజాలు గణిత పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హై స్కూల్ విద్యార్థుల కోసం దశాంశ భిన్నాలు గణిత పాఠం వింటారు.

0: తరదా తరదా లెక్కలు, తరదా తరదా లెక్కలు, తరదా తరదా లెక్కలు.
1: పిల్లలు పాట విన్నారుగా, ఇప్పుడు ఒక కథగాని కథ చెప్తాను, వినండి. ఆ రోజు ఆదివారం. ఆదిత్య ఇంటి పని చేస్తున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు బజారు నుండి కూరగాయలు తీసుకొచ్చింది. వస్తూనే కృష్ణను పిలిచి, కూరగాయలకు మొత్తం ఎంత డబ్బు ఖర్చయిందో ఓ కాగితం మీద రాసి చెప్పమంది. వాళ్ళమ్మగారు చెప్తుంటే కృష్ణ కాగితం మీద కూరగాయల ధరలు రాస్తున్నాడు. ఒక కిలో వంకాయలు 4.25 రూపాయలు, కిలోన్నర టమేటా 3.75 రూపాయలు, కిలో బెండకాయలు 9 రూపాయలు,

0: కిలో ఉల్లిగడ్డలు 7.5 రూపాయలు. ఇలా అన్ని కూరగాయలు కలిపి 4 కిలోల 500 గ్రాములయ్యాయి. మొత్తం ఖర్చు 24 రూపాయల 50 పైసలు అని రాసిన లెక్కను ఆదిత్య చూశాడు. ఆదిత్యకు అనుమానం వచ్చి ఏమన్నాడో మీరే వినండి.
1: ఆ సంఖ్యల మధ్య చుక్క ఎందుకు పెట్టాలి కృష్ణ? చుక్కకి ఎడమవైపున రూపాయలని కుడివైపున పైసలని తెలపడానికి, అంటే 24.50 అనే సంఖ్యలో 24 రూపాయలను 50 పైసలని తెలుపుతాయా?
2: అవును. అలాగే ఇక్కడ రాసిన మొత్తం కూరగాయల బరువెంతో చెప్పు.
1: 4 కిలోలు 500 గ్రాములు.
2: బాగా చెప్పావు. ఇదే విధంగా పొడవులను చూపేటప్పుడు కూడా మీటర్లను చుక్కకి ఎడమవైపు, సెంటీమీటర్లను చుక్కకి కుడివైపు చూపడానికి.
1: అయితే కుడివైపు స్థానాలేమిటి?
2: అయ్యో, నాకు తెలీదే.
1: మరి తెలుసుకోవడం ఎలా?
2: మరి మన లెక్కల మాస్టర్ గారు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామా?
1: పద పద. నమస్కారం మాస్టారు.
2: నమస్కారం అండి.
3: నమస్కారం, నమస్కారం. రండి. ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా విశేషమా?
2: మాస్టారు, మాకు సందేహం.
3: అబ్బో, అయితే వెంటనే తీర్చేసుకోవాల్సిందే. ఏంటో ఆ సందేహం?
1: రూపాయలు పైసలు రాసేటప్పుడు, కిలోగ్రాములు గ్రాములు రాసేటప్పుడు, మీటర్లు సెంటీమీటర్లు రాసేటప్పుడు మధ్యలో చుక్క పెడతాం కదా, ఎందుకండి?
3: మీకు మంచి సందేహమే వచ్చింది. సంఖ్యల మధ్య పెట్టే చుక్కను దశాంశ బిందువు అని అంటాం.
2: దశాంశ బిందువుకు వెంటనే కుడివైపు గల స్థానాలనేమంటారు మాస్టారు?
3: వాటిని దశాంశ స్థానాలంటారు.
1: ఈ దశాంశ స్థానాలకి భిన్నాలకి సంబంధం ఏమైనా ఉందా మాస్టారు?
3: చాలా సంబంధం ఉంది. ఒక రూపాయిని 1 రూపాయి అని, అర్ధ రూపాయిని 1/2 రూపాయలని లేదా 50 పైసలని అంటాం. దీన్నే భిన్న రూపంలో 50/100 అని కూడా రాస్తాం. అయితే 1 పైసాను దశాంశాలలో ఎలా రాయొచ్చో చెప్పండి.
1: తెలియదు మాస్టారు.
2: నాకు కూడా తెలీదు మాస్టారు.
3: 1 రూపాయికి 100 పైసలు కదా. 1 పైసాను రూపాయలలో 1/100 అని గాని, 0.01 రూపాయలని కానీ రాసి చదువుతాం. అయితే 1/10, 10/100, 50/100, 500/1000 అనే భిన్నాలలో హారాలు ఎలా ఉన్నాయి?
1: ఈ భిన్నాలలో హారాలుగా 10, 100, 1000 ఉన్నాయి మాస్టారు.
3: మరి 10, 100, 1000, 10,000 ఇలా హారాలుగా గల భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు. మరి 1/10, 1/100, 1/1000 భిన్నాలను దశాంశ రూపంలో ఎలా రాస్తారు?
2: 1/10ని 0.1 అని, 1/100ని 0.01 అని, 1/1000ని 0.001 అని చదువుతాం మాస్టారు.
3: శబాష్. దశాంశ బిందువును ఉపయోగించి రాసే ఈ సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటారు. అయితే 65/100 దశాంశ భిన్నాన్ని దశాంశ రూపంలో ఏ విధంగా రాస్తాము?
2: దశాంశ భిన్నం 65/100లో హారం 100 కాబట్టి దీని దశాంశ రూపం 0.65 మాస్టారు.
3: సరే, గాని హిందూ అరబిక్ సంఖ్యామానంలో స్థాన విలువలు ఎలా ఉంటాయి?
4: నేను చెబుతాను మాస్టారు. 1, 10, 100, 1,000, 10,000, 100,000 ఇలా ఉంటాయి మాస్టారు.
2: అంటే కుడి నుండి ఎడమకు పోతున్న కొద్దీ 10 రెట్లు చప్పున పెరుగుతుందన్నమాట.
3: అవును మరి. అయితే దశాంశ భిన్నంలో దశాంశం అంటే పాయింట్ తరువాత ఉన్న స్థానాలకు కొన్ని పేర్లున్నాయి, అవేంటో తెలుసా?
1: తెలియదు మాస్టారు.
3: దశాంశ భిన్నంలో దశాంశ బిందుకు పక్కనే కుడివైపును గల స్థానాన్ని దశాంశమని, తరువాత స్థానాన్ని శతాంశమని, దాని తరువాత స్థానాన్ని సహస్రాంశమని అంటారు.
1: దశాంశ భిన్నంలో పాయింట్కు ముందు పాయింట్కు తర్వాత గల భాగాలను ఏమంటారు మాస్టారు?
3: మంచి ప్రశ్న వేశావు. దశాంశ భిన్నంలో పాయింట్కు ఎడమవైపు గల భాగాన్ని పూర్ణాంక

0: భాగమని, పాయింటుకు కుడివైపు గల భాగాన్ని దశాంశ భాగమని అంటారు. 107.425 దశాంశ భిన్నంలో పాయింటుకు ముందున్న సంఖ్య 107ను పూర్ణాంక భాగమని, పాయింట్ తరువాత ఉన్న 425ని దశాంశ భాగమని అంటారు. అయితే మీకు ఇప్పుడు ఒక దశాంశ సంఖ్యను చెప్తాను. అది 743.968. ఈ దశాంశ భిన్నంలో 6 యొక్క స్థాన విలువ ఎంత?
1: 6% మాస్టారు.
0: శభాష్, బాగా చెప్పావు ఆదిత్య. అయితే ఈ 743.968 సంఖ్యలో 98ల స్థాన విలువ ఎంత?
1: 9 స్థాన విలువ 9.8 8 స్థాన విలువ 8 సహస్రాంశాలు.
0: గుడ్. అయితే సహస్రాంశాల స్థానంలో 5 ఉంటే ఆ సంఖ్యను చెప్పు.
1: 0.005 మాస్టారు.
0: వెరీ గుడ్. అయితే మీకు సంఖ్యను విస్తరించి రాయడం అంటే ఏమిటో తెలుసా?
1: తెలుసండి. ఒక సంఖ్యలోని అంకెలను స్థాన విలువల ప్రకారం రాయడాన్ని విస్తరణ రూపం అంటారు
0: కదా. అయితే 582.736 దశాంశ భిన్నం యొక్క విస్తరణ రూపం ఎలా రాయాలో చెప్తాను. వినండి, ఈ 582.736 దశాంశ భిన్నంలో 500 స్థానంలో ఉంది కాబట్టి దీని స్థాన విలువ 500. ఇక 8 స్థానంలో ఉంది, దీని స్థాన విలువ 80 అవుతుంది. అలాగే 2 యొక్క స్థాన విలువ చెప్పండి.
1: 2 1 స్థానంలో ఉంది కాబట్టి దీని స్థాన విలువ 2 అవుతుంది మాస్టారు.
0: శభాష్, మరేమో 736 అంకెలు దశాంశ భాగంలో ఉన్నాయి. దశాంశ స్థానంలో 7 ఉంది కాబట్టి దీని స్థాన విలువ 7/10 అంటే 7 దశాంశాలు అన్నమాట. దీన్ని 0.7 అని కూడా అంటాం. అలాగే శతాంశ స్థానంలో 3 ఉంది కాబట్టి దీని స్థాన విలువేమో 3/100 అవుతుంది అంటే 3 శతాంశాలు అన్నమాట. దీన్ని 0.03 అని రాస్తాం, చదువుతాం. అలాగే చివర ఉన్న 6 సహస్ర స్థానంలో ఉంది కాబట్టి దీని స్థాన విలువ 6/1000 అవుతుంది అంటే 6 సహస్రాంశాలు అన్నమాట. దీన్ని 0.006 అని రాస్తాం, చదువుతాం. 500+80+2+7/10+3/100+6/1000 అని రాస్తే దాన్ని 582.736 యొక్క విస్తరణ రూపం అంటాం. దీన్నే 500+80+2+7/+3/600+6 సహస్రాంశాలు అని కూడా చెప్పవచ్చు. 12.45 దశాంశ భిన్నం యొక్క విస్తరణ రూపాన్ని కృష్ణ నువ్వు చెప్పు.
1: 10+2+4/10+5/100 దీనిని 10+2+4 దశాంశాలు + 5 శతాంశాలు అని చదువుతాం మాస్టారు.
0: గుడ్. సరే, 0.5 దీంట్లో 5 స్థాన విలువ ఎంత?
1: 5 దశాంశాలు. దీనిని 5/10 అని రాయొచ్చు మాస్టారు.
0: అయితే 0.32 దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్న రూపంలో ఎలా రాయొచ్చు?
1: 32/100 అని రాయొచ్చు మాస్టారు.
0: సరే, 0.54 దశాంశ భిన్నం యొక్క సామాన్య భిన్న రూపం ఎంతో చెప్పండి.
1: 54/100 మాస్టారు.
0: 6.405 దీని యొక్క సామాన్య భిన్న రూపం చెప్పండి.
1: 6405/1000 మాస్టారు.
0: గుడ్. మరి 86/100 ఈ భిన్నం యొక్క దశాంశ రూపం ఎంతో చెప్పండి.
1: 0.86 మాస్టారు.
0: కరెక్ట్. మరి 9/10000 దశాంశ రూపంలో చెప్పండి.
1: 0.0009 మాస్టారు.
0: వెరీ గుడ్. 10 పూర్ణాంకం, 25/1000.

0: దీని యొక్క దశాంశ రూపం ఎంత?
1: 10.025 మాస్టారు.
0: శభాష్ పిల్లలు, దశాంశ భిన్నాలు మీకు వచ్చేసినట్టే.
2: పిల్లలు, కథ విన్నారుగా, బాగుంది కదూ. మరి మీరు కూడా దశాంశ భిన్నాల లెక్కలు చేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తారు కదూ.

మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం చతుర్భుజాలు మరియు దశాంశ భిన్నాలు గణిత పాఠాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: FM 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు వచ్చేట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు మన కాలచక్ర ప్రయాణంలో సెప్టెంబర్ 1వ తేదీ ముంగిటొచ్చి నిలిచాం. ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. భారతదేశంలో బ్యాంకింగ్ మరియు జీవిత బీమా రంగానికి సమున్నతమైన భద్రతను అందిస్తూ 1956 సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ అధికారికంగా ఆవిర్భవించింది. దేశంలోని 245కి పైగా ప్రైవేట్ బీమా కంపెనీలను జాతీయం చేసి సామాన్యుల జీవితానికి ఆర్థిక కొండంత అండగా నిలిచిన చారిత్రక రోజుది.
3: అవునమ్మా, భారతదేశంలో ప్రతి ఇంత నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచిన ఎల్ఐసి ఆవిర్భావ దినోత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగింది.
1: ఇక రెండో ప్రపంచ యుద్ధ చరిత్రలో చూస్తే 1939 సెప్టెంబర్ 1వ తేదీన జర్మనీ దేశం పోలాండ్పై అకస్మాత్తుగా దాడి చేయడంతో మానవాళి చరిత్రలోనే అత్యంత వినాశకరమైన రెండవ ప్రపంచ యుద్ధానికి పునాది పడింది. ప్రపంచ భౌగోళిక సరిహద్దులని, రాజకీయ సమీకరణలని పూర్తిగా మార్చేసిన ఈ ఘటన అంతర్జాతీయ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంగా నిలిచిపోయింది.
2: ఇకలనే భారతీయ నేత్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంస్థాపకుడిగా నిరుపేదలకు అంధత్వ నివారణ సేవలు అందించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు 1945 సెప్టెంబర్ 1న జన్మించారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా కంటి వైద్య పరిశోధనలో, కార్నియా మార్పిడి చికిత్సల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. లక్షలాది మంది దృష్టి లోపాలను నివారిస్తూ భారతీయ వైద్య రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మహోన్నత కీర్తిని తెచ్చిపెట్టిన సుప్రసిద్ధ వైద్య శాస్త్రవేత్త ఆయన.
1: ఇక భారత జాతీయ రాజకీయాల్లో ఈశాన్య భారత ప్రాంతం నుంచి ఎదిగి లోక్సభ సభాపతిగా సేవలందించిన ప్రముఖ రాజకీయవేత్త పిఏ సంగ్మ 1947 సెప్టెంబర్ 1న జన్మించారు. ఆయన మేఘాలయ ముఖ్యమంత్రిగా, కేంద్ర కార్మిక ప్రసార శాఖల మంత్రిగా మరియు లోక్సభ స్పీకర్గా నిష్పక్షపాతమైన వైఖరితో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి, గిరిజన సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ భారత రాజకీయాల్లో సమున్నత నాయకుడిగా నిలిచిన ధీరుడు ఆయన.
2: అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సామాజిక స్పృహ కలిగిన విప్లవాత్మక చిత్రాలతో, పదునైన సందేశాత్మక కథనాలతో సంచలనం సృష్టించిన సుప్రసిద్ధ సినీ దర్శకులు టి కృష్ణ 1950 సెప్టెంబర్ 1న జన్మించారు. ఆయన ప్రతి ఘటన, నేటి భారతం,

0: వందే మాతరం, రేపటి పౌరులు వంటి మరుపురాని చిత్రాలను తెరకెక్కించి తెలుగు సినీ ప్రేక్షకుల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించారు. ప్రజా సమస్యలను, రాజకీయ అవినీతిని నిలదీసే చిత్రాలను నిర్మిస్తూ ఆయన చలనచిత్ర రంగానికి నూతన దిశ నిర్దేశనం చేసిన మహోన్నత దర్శకుడు ఆయన.
1: ఇక రాయలసీమ ప్రాంతీయ నాటక రంగంలో అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రముఖ నాటక కళాకారుడిగా విలక్షణమైన అభినయంతో ఆకట్టుకున్న రంగస్థల నటుడు కోనేటి సుబ్బరాజు గారు 1963 సెప్టెంబర్ 1 జన్మించారు. ఆయన అనేక పౌరాణిక సామాజిక నాటకాలలో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా నాటకాభిమానుల మెప్పు పొందారు. అన్నమయ్య జిల్లా నాటక వికాసానికి, సాంప్రదాయ పద్య నాటకాల ప్రచారానికి తనదైన శైలిలో మహోన్నత సేవలు అందించిన నాటక కళాకారుడు ఆయన.
0: ఇకలానే ఆధునిక తెలుగు కవిత్వంలో కవి సంగమం వేదిక ద్వారా తనదైన వినూత్నమైన శైలితో వర్తమాన సామాజిక స్పృహ కలిగిన కవితలతో అలరిస్తున్న ప్రముఖ అభ్యుదయ కవి యశస్వి 1975 సెప్టెంబర్ 1 జన్మించారు. ఆయన సమకాలీన మానవ సంబంధాలు, సామాజిక వైరుధ్యాలు మరియు మానసిక అంతర్మదనాలను తనదైన కవితా వచనంలో అద్భుతంగా ఆవిష్కరించారు. డిజిటల్ యుగంలో కవిత్వాన్ని పాఠకులకు చేరువ చేస్తూ నూతన తరానికి ప్రేరణగా నిలుస్తున్న ప్రతిభావంతుడైన కవి ఆయన.
1: ఇక తెలుగు సాహిత్య విమర్శన రంగంలో అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక ద్వారా ప్రాచీన కావ్యాలను వెలికితీసి శుద్ధి చేసిన గొప్ప తెలుగు పండితుడు, విమర్శకుడు పూండ్ల రామకృష్ణయ్య గారు 1904 సెప్టెంబర్ 1 భౌతికంగా దూరమయ్యారు. ఆయన ప్రాచీన తెలుగు సాహిత్యానికి జరిగిన అన్యాయాలను పదునైన విమర్శలతో నిలదీస్తూ గ్రంథ పరిష్కరణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారు. తెలుగు పండిత లోకంలో నిష్పాక్షికమైన విమర్శకుడిగా, సాహిత్య సంరక్షకుడిగా జరగని ముద్ర వేసి కాలం చేసిన మహోన్నత సాహితీవేత్త ఆయన.
0: ఇక తెలుగు సాహితీ లోకంలో శివతాండవం కావ్యంతో రసజ్ఞుల హృదయాలను మైమర్పించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అష్టభాష సమ్రాట్, సుప్రసిద్ధ కవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 1990 సెప్టెంబర్ 1 లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన అనేక భాషల్లో అనర్కళమైన పండిత ప్రతిభను ప్రదర్శిస్తూ కావ్యాలు, ప్రబంధాలు, అనువాదాలు రచించి తెలుగు కవిత్వానికి మహోన్నత శోభన తెచ్చారు. సంగీత సాహిత్యాల మేళవింపుతో తన కవిత్వంలో అద్భుతమైన లయను నింపి తెలుగు పఠనాభిరుచిని పెంచిన దిగ్గజ కవి ఆయన.
1: అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా సేవలందించి యక్షగాన వాంగ్మయంపై విశేష పరిశోధనలు చేసిన ప్రముఖ సాహిత్యవేత్త ఆచార్య ఎస్వి జోగారావు గారు 1992 సెప్టెంబర్ 1 కాలం చేశారు. ఆయన సాహిత్య విక్రమ, యక్షగాన వికాసం వంటి ప్రామాణిక గ్రంథాలను అందించి పరిశోధక విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తనదైన పండిత ప్రతిభతో, విమర్శన పటిమతో అభ్యుదయ సంప్రదాయ సాహిత్య రంగానికి సమున్నత సేవలు అందించి నిర్యాణం చెందిన మహోన్నత ఆచార్యుడు ఆయన.
0: ఇక భారతీయ నాటక రంగంలో ముఖ్యంగా కన్నడ మరియు హిందీ రంగస్థల వికాసానికి విప్లవాత్మక రూపురేఖలు దిద్దిన ప్రముఖ నాటక రచయిత, నటుడు, దర్శకుడు బివి కారంత్ గారు 2002 సెప్టెంబర్ 1 లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంచాలకులుగా సేవలు అందిస్తూ జానపద మరియు ఆధునిక రంగులను మేళవించి నాటకాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొంది సమగ్ర నాటక కళా వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసి నిర్యాణం చెందిన భారతీయ నాటక దిగ్గజం ఆయన.
1: అలాగే తెలంగాణ ప్రాంతీయ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా మరియు మాజీ మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవ అందించిన ప్రముఖ రాజకీయ నేత మాతంగి నర్సయ్య గారు 2020 సెప్టెంబర్ 1 కాలం చేశారు. ఆయన ప్రజల ఆదరాభిమానాలు పొందారు. నిరాడంబరమైన పాలనతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ధీర ప్రజానాయకుడు ఆయన. లిజనర్స్, ఇంతవరకు సెప్టెంబర్ 1 తేదీలో చారిత్రాత్మకంగా నిలిచిన అంశాలు, అదేవిధంగా ఎంతో మంది జయంతి వర్ధంతుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామా?
0: తప్పకుండా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు మన శ్రోతలందరితోటి పంచుకోవడానికి మరి ఏం టాపిక్ తీసుకొచ్చావు, ఏం విషయాలు మాట్లాడుకోబోతున్నావు ఒకసారి చెప్తావమ్మా.
5: తప్పకుండా అనయ్య. మరి ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి అదేంటంటే, రీసెంట్ గా మనకి తెలుగు భాష దినోత్సవం జరిగింది కదా. మరి మన మాతృభాష అయిన తెలుగు అమృతాన్ని స్మరించుకుని తెలుగు భాష దినోత్సవం గురించి తెలుసుకుందాం. మరి మన నోటి వెంట వచ్చే ప్రతి మాటలు, మన గుండెల్లో ప్రవహించే ప్రతి భావంలో తెలుగు భాష మాధుర్యం ఎంతగా ఇమిడి ఉందో తలుచుకుంటేనే ఒళ్ళు అనేది గగుర్పడుస్తుంది. అసలు ఆ ఈల అక్షరనాదం వింటుంటే చెవుల్లో అమృతం పలికినట్లుంటుంది.
4: నిజంగానమ్మా, మనం ఈరోజు తెలుగు వారందరూ కూడా ఒక మహత్తరమైన వేడుకను కూడా చేసుకున్నాం. అదే మన వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషల్లోని కఠినత్వాన్ని తుడిచేసి సామాన్య మానవుడి నోటి మాటను బడి చదువుల్లోకి, పుస్తకాల్లోకి తీసుకొచ్చిన యుగ పురుషుడు శ్రీ గిడుగు వెంకట రామూర్తి గారి జయంతి మొన్న ఆగస్టు 29వ తేదీన జరిగింది కదా. మరి ఆ సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి మన రేడియో విష్ణు 90.4 ద్వారా తెలుగు భాష ప్రాశస్త్యం గురించి, దాని అసమానమైన మాధుర్యం గురించి మన శ్రోతలతో మాట్లాడుకుందామా?
5: తప్పకుండా. మరి గిడుగు రామ్మూర్తి గారి పేరు వినగానే ప్రతి తెలుగువాడి హృదయం గౌరవంతో ఉప్పొంగుతుంది. మరొకప్పుడు చదువు, సాహిత్యం కేవలం కొంతమంది పండితులకే పరిమితమై సంస్కృత సమాసాలతో కూడిన గ్రాంధిక భాషలు ఉండేవి. మరి సామాన్యుడు మాట్లాడే మాటకు పుస్తకాలు స్థానం లేకపోయేది. అలాంటి సమయంలో భాష అనేది ప్రజల కోసం, ప్రజలు మాట్లాడే మాటే అసలైన జీవిత భాష అని నినదించి పండితుల నుంచి ఎన్నో హెచ్చరికలు, వ్యతిరేకతలు వచ్చినా వెరవక వాడుక భాష హక్కుల కోసం తన జీవితాన్ని తారపోసిన మహనీయుడు గిడుగువారు.
4: అక్షరాల నిజమమ్మా. ఆ పోరాట ఫలితమే ఈ రోజు మనం ఇంత సరళంగా పుస్తకాలు రాసుకోగలుగుతున్నాం, రేడియోలో మాట్లాడుకోగలుగుతున్నాం, మన భావాల్ని ఇతరులతో పంచుకోగలుగుతున్నాం. గిడుగు వారు వేసిన ఆ పునాదే కనుక లేకపోతే ఈ రోజు భాష కేవలం పాత తాళపత్ర గ్రంథాలకే పరిమితం అయిపోయేది. అందుకే ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29న మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటూ ఆయనకి సముచిత గౌరవాన్ని అందిస్తూ ఉన్నాం.
5: అవునన్నయ్య, మన తెలుగు భాష మాధుర్యం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కవి సమ్రాట్, విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు.

0: కేవలం మన తెలుగువారే కాదు, విదేశాల నుంచి వచ్చిన ఎందరో పాశ్చాత్యులు కూడా మన భాషను విని ముక్తులయ్యారు. 19వ శతాబ్దంలో ఇటలీకి చెందిన వర్తకులు పరిశోధకులు తెలుగు భాషా ధ్వనిని విన్నప్పుడు వారి మాతృభాష అయిన ఇటాలియన్ భాషలాగే తెలుగులో కూడా ప్రతి పదం అచ్చుతో ముగుస్తుందని గమనించి మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎంతో గర్వంగా అభివర్ణించారు.
1: మన భాషని అజంత భాష అని కూడా

0: ఉంటుంది. అందుకే మన భాష పాటలకి, సంగీతానికి, కర్ణాటక సంగీత కీర్తనలకి అత్యంత అనుకూలమైన భాషగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
1: ఇక అలానే మన తెలుగు సాహిత్యాన్ని తిరిగేస్తే లభించే ఆణిముత్యాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నన్నయ్య, తిక్కన, ఎర్రనల కవిత్రయం మహాభారతాన్ని తెలుగులోకి తెచ్చిన తీరు నుండి పోతనగారు శ్రీమద్ భాగవతాన్ని కమ్మని తెలుగు పద్యాలతో ముంచెత్తిన విధానం వరకు అద్భుతం. పోతనగారి పద్యం తలుచుకుంటేనే నోరూరుతుంది.
0: అవునమ్మా, పోతనగారి భాగవత పద్యాలు గాని, వేమనగారి నీతి పద్యాలు గాని, సుమతి శతక పద్యాలు గాని కేవలం సాహిత్యం మాత్రమే కాదు, మనిషి ఎలా జీవించాలో నేర్పించే జీవిత పాఠాలు. అలాగే మన పల్లెటూళ్లలో నిరంతరం వికసించే జానపద గేయాలు, జోలపాటలు, ఏలే పాటలు, ఉయ్యాల పాటల్లో ఉండే సహజమైన తెలుగు తీపి అంతా ఇంత కాదనుకో. తల్లి తన బిడ్డని నిద్రపుచ్చేటప్పుడు పాడే జో అచ్యుతానంద జోజో ముకుంద అనే జోలపాటలోని ఆత్మీయత ప్రపంచంలో ఏ ఇతర భాషా జోలపాటల్లోనూ.
1: అయితే చాలా మందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంది, తెలుగు అనేది కేవలం పద్యాలు, కథలు, పాటలకే పరిమితం అని. విజ్ఞాన శాస్త్రం లేదా ఆధునిక విద్య అంతా ఇంగ్లీష్లోనే సాధ్యం అనుకుంటారు. కానీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు పెద్ద బాలశిక్ష లాంటి గ్రంథాలను చూస్తే అర్థమవుతుంది, గణితం, ఖగోళ శాస్త్రం, బయాలజీ, పౌరనీతి, సమాజ విజ్ఞానం లాంటి సమస్త విజ్ఞాన శాస్త్రాల్ని తెలుగులో ఎంత సులభంగా పక్కాగా అర్థమయ్యాలో చెప్పచ్చు.
0: అవునమ్మా, మాతృభాషలో చదువుకుంటున్నప్పుడు పిల్లల ఆలోచన శక్తి, సృజనాత్మకత నాలుగింతలు పెరుగుతాయని నేటి ఆధునిక సైకాలజిస్టులు, విద్యావేత్తలు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మన సొంత భాషలో మనం ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు కలిగే స్పష్టత అన్య భాషలో ఆలోచించినప్పుడు రాదు. అందుకే మన భాష కేవలం భావోద్వేగాలకే కాదు, తార్కిక ఆలోచనలకి, శాస్త్రీయ విశ్లేషణలకి కూడా పరిపూర్ణమైన భాషగా చెప్పచ్చు.
1: కానీ ఈరోజు మనం ఒక చేదు నిజాన్ని కూడా అంగీకరించాలి. మరి ఈనాటి కాన్వెంట్ చదువుల యుగంలో ఇంగ్లీష్ మోజులో పడి మన పిల్లలు సొంత మాతృభాషకు దూరమవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలతో తెలుగులో మాట్లాడటానికి సంకోచిస్తూ ఇంగ్లీష్లోనే మాట్లాడటాన్ని ఒక గొప్పగా భావిస్తున్నారు. సొంత భాషలో అఆలు రాయలేని, చదవలేని పరిస్థితి మన కళ్ళ ముందే కనిపిస్తోంది. మరి ఇది నిజంగా విచారించదగ్గ విషయమే కదా.
0: అవునమ్మా, ఇది ప్రతి తెలుగువాడు గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచించాల్సిన సమయం. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మన మాతృభాషను మర్చిపోవడం అంటే మన మూలాల్ని, మన అస్తిత్వాన్ని మనమే త్యాగం చేసుకోవడం. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు మాతృభాష తల్లి పాల లాంటిది, పరభాష రొమ్ము పాల లాంటిది. తల్లి పాలు బిడ్డకి ఎంతటి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తాయో మాతృభాష మనిషికి అంతటి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని చెప్పారు.
1: అందుకే మన ఇళ్లలో పిల్లలతో హాయిగా తెలుగులోనే మాట్లాడదాం. రాత్రిపూట మన తెలుగు నీతి కథలు, శతక పద్యాలు వారి చేత చదివిద్దాం. మన ఇళ్లలో తెలుగు పుస్తకాలకు, పెద్ద బాలశిక్షకు స్థానం ఇద్దాం. ప్రభుత్వాలు, పాఠశాలలతో పాటు ప్రతి కుటుంబం భాషా పరిరక్షణకు ఒక సైనికుడిగా ముందుకు రావాలి.
0: అవునమ్మా, మన మాతృభాష వైభవాన్ని నలు దిశల చాటాలి, తరతరాల మన సాంస్కృతిక వారసత్వాన్ని పదిలంగా భవిష్యత్తు తరాలకి అందించాలి. తేనె తేటల తెలుగును మన ఇంట్లో పలికించాలి, మన మాతృభాష వైభవాన్ని జగమంతా చాటాలి. ప్రపంచీకరణ మోజులో పడి మన తల్లిదండ్రులందరూ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమాల్లో చదివించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారంటే మన భాష ఏ పరిస్థితికి చేరుతుందో అర్థమవుతుంది. దానికి తోడు రోజువారీ టెలివిజన్ మాధ్యమాల్లో కూడా తెలుగు మాటల కంటే పరభాషా పదాలు వాడకే ఎక్కువైపోయింది. ఇలాగే కనుక కొనసాగితే మన తీయని తెలుగు భాష వాడుక తగ్గిపోయి కాలక్రమేణా మృత భాషగా మారిపోయే ప్రమాదం ఉందనే ఆలోచనే ఎంతో మందిని తీవ్రంగా కలిచివేస్తోంది.
1: అవునయ్య, నువ్వు చెప్పిన గణాంకాలు వింటుంటే గుండె గజగజ ముడుకుతోందనుకో. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి, విద్యా సాంస్కృతిక సంస్థ మరి యునెస్కో ఇచ్చిన హెచ్చరికలు మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 భాషల్లో ఇప్పటికే 3,000 భాషలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోగా మన భారతదేశంలో రాబోయే కాలంలో కేవలం 5 భాషలు అనగా హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం మాత్రమే నిలిచి ఉంటాయని, మిగతా అనేక ప్రాంతీయ భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మన ప్రాచీన అమృత తుల్యమైన తెలుగు భాష కూడా ఆ ప్రమాదపు అంచున నిలబడటం నిజంగా మనందరికీ కూడా ఒక పెద్ద కనువిప్పు కావాలి.
2: అవునమ్మా, ప్రపంచీకరణ వల్ల ఆంగ్లం నేర్చుకోవడం ఉద్యోగాలకి, విదేశీ

0: అవకాశాలకి అవసరమే, కాదనడం లేదు. కానీ ఆంగ్లం ఒక భాష మాత్రమే, అది జ్ఞానం అయితే మాత్రం కాదు అనే విషయాన్ని మన సమాజం మర్చిపోతుంది. మాతృభాషని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కేవలం 27% మందే తెలుగు మాధ్యమంలో చదువుకునే పరిస్థితి రావడం అంటే మన సొంత మూలాలని మనమే నరికేసుకోవడం అన్నమాట. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు తెలుగులో మాట్లాడితే అదో రకమైన చులకన భావంతో చూడడం, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పగా భావించడం నిజంగా దారుణమైన మానసిక వైకల్యం అనుకో.
1: ఇతర దేశాలను చూస్తే జపాన్, జర్మనీ, చైనా, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా తమ సొంత మాతృభాషలోనే విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతికతను నేర్పిస్తూ ప్రపంచాన్ని ఎరుతున్నాయి. కానీ మన దగ్గర మాత్రం మాతృభాషలు చదివితే వెనుకబడిపోతామేమో అని అపోహ పెరిగిపోయింది. మాతృభాషలు పునాది బలంగా ఉన్న పిల్లలు ఏ ఇతర పరభాషనైనా అత్యంత వేగంగా నేర్చుకోగలరని విద్యావేత్తలు చెప్తున్నా మన తల్లిదండ్రులు కార్పొరేట్ వ్యామోహంలో పడి పిల్లల చిన్నతనాన్ని, భాషా సంస్కారాన్ని బలిస్తున్నారు.
0: అక్షరాల నిజమమ్మా. అసలు టీవీ మాధ్యమాలు, రేడియోలు, సోషల్ మీడియా చేస్తున్న నష్టం మరింత ఎక్కువగా ఉంటుందనుకో. తెలుగు ఛానళ్లలో వచ్చే కార్యక్రమాలు, వార్తలు, సీరియళ్లలో సగం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలే ఉంటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంటూ మొదలుపెట్టి ఒక్క పూర్తి తెలుగు వాక్యం కూడా సరిగ్గా మాట్లాడలేని యాంకర్లు తయారయ్యారు. స్వచ్ఛమైన తెలుగు పదాలు ఉండగా థ్యాంక్స్, సారీ, విష్యూ లాంటి మాటలు వాడకపోతే నాగరికత లేదనుకునే స్థితికి సమాజాన్ని దిగజార్చేశారు. మీడియా అనేది భాషను కాపాడడంలో, నవతరానికి నేర్పించడంలో కీలక పాత్ర పోషించాలి. పదాల ఉచ్చారణ కూడా ఘోరంగా మారుతుంది. అక్షరం అనలేక, కవిత్వం పలకలేక భాషా స్వరూపాన్నే వికృతం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి తరానికి తెలుగు సాహిత్యం కాదు కదా, కనీసం తెలుగు మాట్లాడడం కూడా రాకుండా పోతుందనుకో.
1: అవునన్నయ్య, యునెస్కో జాబితాలో మన పొరుగున ఉన్న తమిళం, మలయాళం లాంటి భాషలు నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. మరి ఎందుకంటే తమిళలకు లేదా మలయాళీలకు తమ భాష పట్ల ఉన్న అభిమానం, పట్టుదల మన తెలుగు వారికి కరువు అవుతుంది. తమిళనాడులో ప్రతి రంగంలో తమ భాషకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. కానీ మనం మాత్రం పరభాష మోజులపడి మన తెలుగు తల్లిని అనాథగా మారుస్తున్నాం. ఒక భాష అంతరించిపోతే కేవలం కొన్ని మాటలు మాత్రమే పో. ఆ భాష వెనుక ఉన్న శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, జానపద విజ్ఞానం, జీవన విధానం సమస్తం కాలగర్భంలో కలిసిపోతాయి.
0: కరెక్ట్ అమ్మా. భాష అనేది ఒక జాతికి ఆత్మ లాంటిది. ఆత్మలేని శరీరం ఎలా శవమో, భాష లేని జాతి కూడా గుర్తింపు అనేది ఉండదు. యునెస్కో హెచ్చరించిన ఆ ప్రమాదకరమైన 2025-2030 కాలరేఖ మన ముందే ఉంది. మనం ఇప్పటికైనా నిద్ర లేవకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. మన తెలుగు భాషను మృత భాషల జాబితాలోకి నెట్టేసిన ద్రోహులుగా మనం చరిత్రలో నిలిచిపోతాం.
1: అయితే కేవలం బాధపడి ఊరుకుంటే లాభం లేదు. మన తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా రంగంలోకి దిగాలి. ప్రభుత్వాలు ప్రాథమిక విద్యలో తెలుగును నిర్బంధం చేయడమే కాకుండా పరిపాలనలో, న్యాయస్థానాల్లో తెలుగు వాడకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి.
0: దాంతోపాటు ప్రతి తెలుగు కుటుంబంలో ఒక నియమం పెట్టుకోవాలి. ఇళ్లల్లో పిల్లలతో కేవలం తెలుగులోనే మాట్లాడాలి. పండగలు, పబ్బాలు, శుభకార్యాల వేళ మన సంప్రదాయాల్ని, పద్యాలని పిల్లలకి నేర్పించాలి. ప్రసార మాధ్యమాలు కూడా తమ బాధ్యతను గుర్తించి స్వచ్ఛమైన తెలుగు పదాల వాడకాన్ని ప్రోత్సహించాలి. మన ఇళ్లల్లో, రోజువారీ సంభాషణల్లో ఇంగ్లీష్ పదాలని తగ్గించి తెలుగు పదాలని వాడే అభ్యాసం మొదలు పెట్టాలి.
1: అవునన్నయ్య, మరి ప్రపంచంలో దాదాపు 6,000 భాషలుంటాయి. అందులో ఏ ఇతర భాషకు లేని, కేవలం మన తెలుగు భాషకు మాత్రమే సొంతమైన కొన్ని అద్భుతమైన ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మరి ఆ వైశిష్ట్యాలను తలుచుకుంటే అసలు మన మాతృభాషను ఏ శక్తి కాలగర్భంలో కలపలేదని, దీనికున్న ప్రాణశక్తి అపారమైందని అర్థమవుతోంది. మరి ఈరోజు మన రేడియో విష్ణు 90.4 కేవలం తెలుగుకే పరిమితమైన ఆ అపూర్వమైన అంశాల గురించి శ్రోతలకు వివరించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
0: సో లిజనర్స్, మీ అందరి కోసం మన కార్యక్రమంలో ఒక చక్కని పాటిస్తోంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ.

0: వైద్య అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక నువ్వు చెప్పావు కదమ్మా, నిజంగా నువ్వన్నది అక్షరాల నిజం. మన తెలుగు భాష సాధారణమైంది కాదు, ఇది శబ్ద విజ్ఞానానికి, సాహితీ విన్యాసానికి ఒక శిఖరాగ్రంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ భాషా చరిత్రలోనే మరి ఏ భాషలోనూ కనిపించని ఎన్నో ప్రక్రియలు, అక్షర శిల్పాలు మన తెలుగులో మాత్రమే ఉన్నాయి. ఆ వింతల్ని, విశేషాలని తలుచుకుంటేనే శాస్త్రవేత్తలు, భాషావేత్తలు ముక్కలు వెళ్ళేసుకుంటున్నారనుకో. ఈరోజు మన శ్రోతలకి మన భాషా వైభవం ఏంటంటే ఒళ్ళు గగుర్పరచడం అయితే మాత్రం తప్పదనే చెప్తాను నేను.
2: అవునన్నయ్య, మరి మొదటిగా చెప్పుకోవాల్సింది అవధానం. అసలు ప్రపంచ సాహితీ చరిత్ర మొత్తంలో కేవలం తెలుగులో తప్ప ఏ ఇతర ప్రపంచ భాషలోనూ లేని అత్యంత సంక్లిష్టమైన, అద్భుతమైన మానసిక ప్రక్రియ ఈ అవధాన విద్య. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అంటే ఒకవైపు 800 మంది లేదా 100 మంది పండితులు రకరకాల కఠినమైన ప్రశ్నలు అడుగుతుంటే, మధ్యలో ఒకరు గంట కొడుతూ గందరగోళం చేస్తుంటే, మరొకరు పువ్వులు విసురుతూ సంఖ్య లెక్క పెట్టమంటుంటే, అవధాని ఒక్క కాగితం గాని పెన్ను గాని వాడకుండా కేవలం తన జ్ఞాపక శక్తితో ఒకే సమయంలో అందరి ప్రశ్నలకు పద్యాల్లో సమాధానాలు చెప్తూ చివరికి అన్ని పద్యాలను వరుసగా అప్పచెప్పడం.
1: ఇది కేవలం సాహిత్యం మాత్రమే కాదమ్మా, మానవ మేధస్సుకి, ధారణాశక్తికి మన తెలుగు కవులు విసిరిన సవాల్. న్యూరో సైంటిస్టులు కూడా ఈ అవధాన విద్యను చూసి ఆశ్చర్యపోతారనుకో. ఒకే సమయంలో మల్టీటాస్కింగ్ చేస్తూ ఛందస్సు దాటకుండా, లయ తప్పకుండా పద్యాలు అల్లడం అనేది ప్రపంచంలో ఒక్క తెలుగు భాషా కవులకే సాధ్యమైంది. ఇది మన తెలుగు తల్లి కిరీటంలో ఉన్న అత్యున్నతమైన మైలురాయి.
2: ఇక అలానే మన కవులు చేసిన అక్షర విన్యాసాలు చూస్తే మతిపోతుంది. మన తెలుగులో ఏకాక్షర పద్యాలున్నాయి. అంటే పద్యం మొత్తం కేవలం ఒకే ఒక్క అక్షరంతో పునరావృతమవుతూ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకి కేవలం నా అనే అక్షరంతోనూ లేదా తా అనే అక్షరంతోనూ పద్యం అంతా అల్లేస్తారు.
1: అవునమ్మా, దానికి తోడు నిరోష్ట్య కావ్యం అని ఇంకో అద్భుతమైన ప్రక్రియ కూడా ఉంది. నిరోష్ట్యం అంటే పెదవులు ఒకదానికొకటి తగలకూడదు. సాధారణంగా ప, ఫ, బ, భ, మ మరియు ఉ అనే అక్షరాలు పలికేటప్పుడు రెండు పెదాలు తగులుతాయి. కానీ మన తెలుగు కవులు రామాయణం, భాగవతం లాంటి కథల్ని ఈ పెదవులు తగిలే అక్షరాలు ఒక్కటి కూడా వాడకుండా పెదవులను విడదీసి ఉచ్చరిస్తూ మొత్తం కావ్యాలు రాసేశారు. నాటి కవుల అక్షర ప్రావీణ్యం ఎంతటిదో ఊహించుకుంటేనే మైమర్చిపోతాం కదా.
2: అవునయ్య, ఇక ద్వ్యర్థి కావ్యాలు, ఇక అలాని ద్వ్యర్థి కావ్యాలు, త్ర్యర్థి కావ్యాలు గురించి చెప్తే శ్రోతలు ఆశ్చర్యంతో నోరెళ్ళ పెడతారు. ఒకే పుస్తకం, ఒకే పద్యం, కానీ దాన్ని మొదటి నుంచి చదువుకుంటూ పోతే రామాయణం కదొస్తుంది. అదే పద్యాన్ని వేరే విధంగా పదవిభజన చేసి చదివితే మహాభారతం కదొస్తుంది.

0: ఇంకా చెప్పాలంటే ఒకే పద్యంలో రామాయణం, మహాభారతం, భాగవతం అనే మూడు కథలను ఇమిడ్చి రాసిన త్యర్థి కావ్యాలు మన తెలుగులో ఉన్నాయి. మరి ప్రపంచంలో ఏ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లేదా ఏ ఇతర భాషలోనైనా ఇలాంటి అక్షర చమత్కారం సాధ్యమా చెప్పు?
1: అవునమ్మా, అస్సలు సాధ్యం కాని విషయం. ఇది కేవలం తెలుగు భాషకున్న పద సంపద, చందోబద్ధమైన ఆకృతి, అదేవిధంగా సంస్కృత తెలుగు పదాల అద్భుతమైన కలయిక వల్ల మాత్రమే సాధ్యమైంది. ఒక పద్యంలో రెండు మూడు మహాకావ్యాల కథల్ని ఇమిడ్చి చెప్పడం అనేది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఒక వినూత్న అద్భుతం అనుకో.
0: అవునన్నయ్య, ఇక అలానే మన అచ్చ తెలుగు ధ్వనులు మరియు జానపద విశేషాల్లో ఉన్న పొడుపు కథలు, సామెతలు, బంధ కవిత్వం అంటే పద్యాలను చక్రం, నాగం, పద్మం ఆకారంలో పేర్చి చదవడం, ఇలాంటివన్నీ కూడా మన భాషకే ప్రత్యేకమైన శోభనిస్తాయి. ఇక అలానే మన అక్షరమాలలో ఉన్న చ, చ, జా, జాలలో దంత్య ఉచ్చారణలు అంటే పళ్లకు నాలుక తగిలి పలికేవి మరియు తాళవ్య ఉచ్చారణలు అనే తేడాలు కేవలం మన తెలుగు ఉచ్చారణ శాస్త్రంలోనే కనిపిస్తాయి. మన భాషలో ఉన్న అనుకరణ పదాలు అంటే గటగట తాగాడు, పకపక నవ్వాడు, మిలమిల మెరిసింది, ఇలాంటి శబ్దాలు మరే భాషలోనూ ఆ భావాన్ని అంత మధురంగా వ్యక్తపరచలేవు.
1: అవునమ్మా, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ప్రత్యేక అంశాలు ఉన్న మన తెలుగు భాష ఎప్పటికీ అంతరించిపోదు. కేవలం మన చేయాల్సిందల్లా ఈ గొప్పతనాన్ని మన పిల్లలకి నేర్పించడమే. మన భాషలో ఉన్న ఈ అపూర్వమైన విజ్ఞానాన్ని, చమత్కారాన్ని నేటి తరానికి పరిచయం చేస్తే వాళ్ళు ఇంగ్లీష్ కంటే ఎక్కువగా మన తెలుగుని ప్రేమించడం ఖాయం. ప్రపంచంలో ఏ భాషకీ లేని వైభవం మన తెలుగు సొంతం. మన అక్షర సౌందర్యాన్ని నిరంతరం కొనియాడదాం. అవధాన విద్య నిలిచిన నేల మనది. అజంత భాష తీపిని జగమంతటికీ చాటుదాం.
0: అసలు మన మాతృభాష అయిన తెలుగు ఎప్పుడు పుట్టింది? దాని జన్మ వృత్తాంతం ఏంటి? వేల సంవత్సరాల క్రితం మన తెలుగు మాట ఎలా ఉండేది? అసలు తెలుగు లేదా తెనుగు అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే కొద్దీ లభించే విషయాలు ఎంతో రోమాంచితంగా ఉంటాయి. మరిరోజు మన రేడియో విష్ణు 90.4 మన భాష పుట్టు పూర్వత్రాల గురించి శ్రోతలకు మరిన్ని వివరాలు తెలియజేద్దాం.
1: తప్పకుండానమ్మా, మన భాష పుట్టుక వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం ప్రతి తెలుగువాడి ప్రాథమిక బాధ్యత అని నేను అనుకుంటాను. చాలా మంది తెలుగు అనేది కేవలం 1000 క్రితం నన్నయ్య భట్టారకుడు భారతం రాసినప్పుడే పుట్టిందేమో అనుకుంటారు. కానీ భాషా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మన తెలుగు భాషా చరిత్ర వేల సంవత్సరాల ప్రాచీనమైంది. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన ద్రవిడ భాషా కుటుంబం నుంచి ఉద్భవించిన అత్యంత సంపన్నమైన భాష మన తెలుగు.
0: భాషా శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలోని భాషలను వివిధ కుటుంబాలుగా విభజించారు. మరందరూ దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలన్నీ కూడా మూల ద్రావిడ భాష అని ఒక ప్రాచీన మూల భాష నుండి ఉద్భవించాయి. క్రీస్తుపూర్వం సుమారు 1500 నుండి 1000 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మూల ద్రావిడ భాష నుండి దక్షిణ ద్రావిడ భాష అనగా తమిళం, మలయాళం, కన్నడ మరియు దక్షిణ మధ్య ద్రావిడ అనగా తెలుగు, గోండి, కుయి అని భాషా విభాగాలు వేరయ్యాయి. అంటే క్రీస్తు పూర్వమే మన తెలుగు ఒక ప్రత్యేకమైన స్వతంత్ర భాషగా తన ఉనికిని చాటుకోవడం ప్రారంభించింది.
1: అవునమ్మా, మన తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ భాషా వర్గానికి చెందింది కావడం వల్లే ఒకవైపు ద్రావిడ భాషా నిర్మాణ శైలిని, మరోవైపు కాలక్రమేణా సంస్కృత ప్రాకృత భాషల శబ్ద సంపదని సమర్థవంతంగా చేసుకుని అత్యంత సమృద్ధి కలిగిన భాషగా రూపాంతరం చెందింది. ఇక తెలుగు అనే పేరు ఎలా వచ్చిందనే దానికి చరిత్రకారులు, పండితులు చెప్పే విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రధానంగా రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రముఖ శివలింగ క్షేత్రాలు అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే ఈ మూడు లింగక్షేత్రాల మధ్య వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. ఈ త్రిలింగ అనే సంస్కృత శబ్దమే కాలక్రమేణా త్రిలింగ నుంచి తెలింగ, తెలింగ నుంచి తెలుగు, తెలుగు నుంచి తెలుగుగా మారిందని ఒక బలమైన వాదన కూడా ఉంది. ద్రావిడ భాషల్లో తెన్ను అంటే దక్షిణం అని అర్థం. ఉత్తర భారతదేశం నుండి చూసినప్పుడు దక్షిణ దిశలో మాట్లాడే భాష కాబట్టి తెన్ను ప్లస్ అగు తెనుగు అంటే దక్షిణ దిక్కు భాష అయిందని, దాని నుంచే తెలుగు వచ్చిందని భాషా శాస్త్రవేత్తలు చెప్పారు.
0: ఇక ఆధారాల విషయానికొస్తే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలంలోనే ఈ తెలుగు పద్యాలనేవి లభించాయి. శాతవాహన చక్రవర్తి హాలుడు తోటి కవులతో కలిసి ప్రాకృతంలో సంకలనం చేసిన గాథా సప్తశతి గ్రంథంలో అత్త, వాలు, పిల్ల.

0: పందెం, బోధ లాంటి అనేక అచ్చు తెలుగు పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే అప్పటికే తెలుగు ప్రజల నిత్య వాడుకలో ఉంది.
1: దానికి తోడు క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు వద్ద దొరికిన రేనాటి చోళ ధనంజయుడి శాసనం పూర్తిగా తెలుగు గద్యంలో ఉన్న తొలి స్పష్టమైన శాసనం. అంటే నన్నయ్య కంటే 500 సంవత్సరాల ముందే తెలుగు పరిపాలనా భాషగా, లిఖిత భాషగా చలామణిలో ఉంది. ఈ సుదీర్ఘమైన పక్కా ఆధారాలతో కూడిన 2000 సంవత్సరాలకు పైబడిన ప్రాచీన చరిత్ర ఉంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం మన తెలుగుకి ప్రాచీన భాష హోదాని అందించింది.
0: ఇక అలానే మన తెలుగు లిపి కూడా భారతదేశంలోని ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి బట్టిప్రోలు లిపిగా, అక్కడి నుండి వేంకీ లిపిగా రూపాంతరం చెంది కాలక్రమేణా కన్నడ తెలుగు భాషలకు ఉమ్మడి లిపిగా వర్తిల్లి చివరకు నేటి గుండ్రటి తెలుగు అక్షరాలుగా స్థిరపడింది. ఇక క్రీస్తు శకం 1053లో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో యుగకర్త నన్నయ్య భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడంతో మన తెలుగు భాషకు ఒక సుస్థిరమైన వ్యాకరణం, ఛందస్సు, ఉదాత్తమైన సాహిత్య రూపాంతరం లభించాయి. అక్కడి నుండి విజయనగర సామ్రాజ్యం వరకు తెలుగు స్వర్ణయుగాన్ని చూసింది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన తెలుగు భాష పుట్టుక మన అస్తిత్వానికి, మన మూలాలకు నిలువెత్తు నిదర్శనం. ఇంతటి ప్రాచీన వైభవం ఉన్న భాషను మనం సంరక్షించుకోవాలి. లిజనెస్ మరింతవరకు రేడియో విషయ 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి తెలుగు భాష గొప్పదనం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిధమ పమగరి సొస పరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిధమని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాగిట తగజ

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్,

0: స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరెప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, అడిగే విధానంలో వినయం ఉంటే సమాధానం సంస్కారంతో వస్తుంది. మరి మాటల్లో గౌరవం ఉంటే మనుషుల్లో దూరం ఉండదు. మనిషి విలువ అతని స్థాయిలో కాదు, అతను మాట్లాడే తీరులో తెలుస్తుంది. కాబట్టి ఎదుటి వారిని చిన్న చూపు చూడకపోవడమే నిజమైన సంస్కారం. అంతే కదండి, అంటే మనం అడిగే విధానంలో వినయం ఉంటే కనుక వచ్చే సమాధానం కూడా సంస్కారంతో వస్తుంది. మాటల్లో గౌరవం ఉంటే మనుషుల్లో దూరం ఉండదు. మనిషి విలువ అతని స్థాయిలో కాదు, అతను మాట్లాడే తీరులో తెలుస్తుంది. ఎదుటి వారిని చిన్న చూపు చూడకపోవడమే నిజమైన సంస్కారం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, కొత్తగూడెం జిల్లా మరి బాబు క్యాంప్ నుండి జీడీ సంపత్ కుమార్ గారు, సునీత, దాక్షాయిని, ఐశ్వర్య, చిన్ని, రుత్విక మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం. మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. మరి కొబ్బరి పచ్చడి, కొబ్బరి లడ్డూలు తీసుకోవడం వల్ల మనం కోల్పోయిన శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం. మరి ఈ సందర్భంగా రెండు జళ్ల సీతాచిత్రం నుండి కొబ్బరి నీళ్ల జలకాలాడి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద సంధి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసి

0: ఐ యామ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యమణి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: ఓహో, కొబ్బరి నీళ్ళు.

0: చూడండి, మగా ఏ మహా పచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్యా మహా సుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమదు. మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి రోజు ట్యూస్డే కదా, మంగళవారం. మరి మంగళవారం అనగానే హనుమంతుడితో పాటు మరి కుమారస్వామికి కూడా చాలా చాలా ప్రీతికరం కదా. మరి కుమారస్వామికి చాలా పేర్లున్నాయి కదండి, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు, చాలా చాలా పేర్లున్నాయి కదా. మరొక మంచి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చితి అని సంధ్యావందనంలోనూ ఇతరత్రామను అంటూ ఉంటాం, అలానే వింటూ ఉంటాం కూడా. మరి పూజ్యులు సామవేదం వారు ప్రవచనం చేస్తూ మరి తిరస్కార అనే అద్భుత పదాన్ని కూడా ఉపయోగించారు. అంటే ఏ భగవంతుడికి దండం పెట్టినా, కేశవుడికి చేరినప్పుడు ఏ దేవీ దేవతలను తిరస్కరించినా, అవమానించినా, అది కూడా కేశవునికి చేరుతుంది, ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు అని. అంటే మనం భగవంతుడికి దండం పెట్టేటప్పుడు, మరి కేశవుడికి చేరినప్పుడు ఏ దేవీ దేవతల్లో తిరస్కరించినా, అవమానించినా, అది కూడా కేశవుడికి చేరుతుంది, ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు అని. మరి ఆయన ఎంతటి అనుగ్రహాన్ని చూపిస్తారు, అంతటి ఆగ్రహం కూడా చూపిస్తారు, అందులో సందేహమే లేదు. మరి స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. తారకాసుర వధ గురించి స్కంద జననం జరిగింది. మరి బ్రహ్మగారు, నా వరప్రభావం వలన తారకాసురుడు నీ వల్లే మరణిస్తాడు, వచ్చి కార్యం పూర్తి చేయమని అడుగుతారు. స్కందుడు చిన్నపిల్లవాడు, యుద్ధానికి బయలుదేరతాడు. మరి తారకాసురుడు స్కందుడిని చూసి, ఈ విష్ణువు, ఇంద్రుడు, దేవతలు అంతా మోసగాళ్ళు, అలానే పిరికివాళ్ళు కూడా, వారెక్కడో దాక్కుని ఈ చిన్న కుర్రాడిని యుద్ధానికి పంపిస్తారా? కుర్రాడు కనుక నేను చంపను అనుకుంటున్నారేమో, ఇప్పుడే చంపి పడేస్తా అంటూ విష్ణువును, ఇతరులను దూషించడం మొదలు పెడతాడు. అదే అందరూ కోరుకున్నది. ఎందుకని అంటే తారకాసురుడు మహాతపస్సంపన్నుడు, తపోబలం ఉన్నంత వరకు అతని శక్తి అనేది క్షీణించదు. మరి ఎప్పుడైతే దైవ దూషణ అది శ్రీ మహావిష్ణువుని మొదలుపెట్టాడో, అప్పుడు అతని తపోబలం తగ్గడం మొదలైంది. స్కందుడు శక్తి ఆయుధంతో చంపేశాడు. మరి దైవ దూషణ అనేది చాలా ప్రమాదకరం, చేసుకున్న పుణ్యం అంతా నశించిపోతుంది, పతనం అనేది మొదలవుతుంది. మరి ఇప్పుడు జరుగుతున్నది ఇదే. మరి చాలామంది చూడండి, రాముడు, కృష్ణుడని అనకూడని మాటలు అంటూ ఉంటారు, అవన్నీ కూడా అటువంటి వారి పతనానికి మంచిది కాదనమాట. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఊరికే రాలేదు కదండి, ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం. మరి అలా ఈరోజు మా కోసం ఇరుముడి చిత్రం నుండి మల్లెపూల పల్లకి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

గంటనే విల్లాలి వీరనే వీరమణి గంటనే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

లిస్నెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దైవశక్తి, దుష్టశక్తి గురించి మాట్లాడుకుందాం. మరి కొందరు తమకు మంచి జరగాలని దైవశక్తిని ఆశ్రయిస్తారు, మరి కొందరు ఇతరులకు చెడు జరగాలని దుష్టశక్తిని ఆశ్రయిస్తారు. మరి 84 లక్షల జీవరాశులు ప్రకృతి నియమం ప్రకారం జీవిస్తాయి. ఆకలి వేస్తే ఆహారం వెతుకుతాయి, దాహం వేస్తే నీరు తాగుతాయి, ప్రమాదం వస్తే తప్పించుకుంటాయి, తమ సంతానాన్ని కాపాడతాయి, ప్రకృతికి అవసరమైనంత వరకు మాత్రమే జీవిస్తాయి. సింహం వేటాడుతుంది కానీ ఎవరైనా శత్రువుకు అపశకునం జరగాలని ప్రత్యేకంగా దుష్టశక్తిని ఆశ్రయించదు. పక్షి గూడు కట్టుకుంటుంది కానీ తన గూడు కోసం దేవునితో వ్యాపారం చేయదు. చీమ ఆహారం కూడబెడుతుంది కానీ ఇతర చీమలు నాశనం కావాలని కోరుకోదు. అవి ప్రధానంగా సహజ వృత్తితో జీవిస్తాయి. మరి మనిషికి మాత్రమే దైవశక్తి, దుష్టశక్తి ఈ రెండు మార్గాలు ఎందుకు ఎందుకనుకుంటారు? మనిషికి ఆలోచన ఉంది, ఊహ ఉంది, భయం ఉంది, ఆశ ఉంది, కోరిక ఉంది, అసూయ ఉంది, సంకల్పం ఉంది. అందువల్ల అతడు ఇలా అనుకుంటాడు, నాకు మంచి జరగాలి, నా కష్టాలు తొలగాలి, నన్ను ఎవరైనా కాపాడాలి, నా వాళ్ళకి మంచి జరగాలి, నా కోరిక నెరవేరాలి. మొదటి భావన అతడిని దైవశక్తి వైపు నడిపించచ్చు. ఇక రెండవది చెడు భావన, అతడిని దుష్టశక్తుల భావన వైపు నడిపించచ్చు. ఇతరులకు చెడు జరగాలి అనుకోవడం, ఇతరులకు కష్టాలు కలగాలి అనుకోవడం, ఇతరులను ఎవ్వరూ కాపాడకూడదు అనుకోవడం, తన వారికి చెడు జరగాలి అని కోరుకోవడం, ఇతరులకు ఏ కోరిక నెరవేరకూడదు అనుకోవడం, అంటే ఒకే మనిషి మనసులో మంచి సంకల్పం కూడా ఉంది, చెడు సంకల్పం కూడా ఉంది. మరి దైవశక్తి అంటే కరుణ, ప్రేమ, సత్యం, ధర్మం, సేవ, క్షమ, సంయమనం, మంచి సంకల్పం. మరి దుష్టశక్తి అంటే ద్వేషం, అసూయ, హింస, మోసం, స్వార్థం, క్రూరత్వం, ప్రతీకారం, చెడు సంకల్పం. మరి ఈ రెండు శక్తులు బయట ఎక్కడో మాత్రమే ఉన్నాయని కాకుండా మనిషి ఆలోచనల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక మనిషి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే దైవగుణం పనిచేస్తుంది, అదే మనిషి స్వార్థంతో మరొకరి అన్నం లాక్కుంటే దుష్టగుణం పనిచేస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి, మరి మంచి జీవితం గడపడానికి తప్పనిసరిగా భయంతో

దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాని చెడు చేయడానికి దుష్టశక్తులను ఆశ్రయించాల్సిన అవసరమూ లేదు. అంతే కదండి. కాబట్టి ఏంటంటే, కేవలం మరి ఈ దైవశక్తి దుష్టశక్తి మరి ఈ రెండింటి గురించి కూడా మనం ఇంకా చాలా చక్కటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మరి మన దుష్టశక్తి లేకుండా జీవించగలడా, దైవశక్తి లేకుండా జీవించగలడా అంటే మరి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచి జీవితం గడపడానికి తప్పనిసరిగా భయంతో దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలానే చెడు చేయడానికి కూడా మరి దుష్టశక్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు అని చెప్పుకున్నాం కదండి. మరి మనిషి తనలోని వివేకం, ధర్మబుద్ధి, కరుణ, బాధ్యత, స్వీయ నియంత్రణ ఆధారంగా జీవించగలడు. కానీ దైవాన్ని నమ్మే వ్యక్తికి ఆ దైవభక్తి మంచి మార్గంలో నడిపించే అంతర్గత బలంగా ఉండొచ్చు. అది మనసుకు ధైర్యం, నియమం, ఆశ, శాంతి కూడా ఇవ్వచ్చు. అంటే మరి దుష్ట శక్తులపై నమ్మకం పేరుతో ఎవరినైనా హింసించడం, భయపెట్టడం, చెడు చేయడం మాత్రం మనిషి చెడు సంకల్పానికి సంకేతం. అసలు ప్రశ్న ఇది, మనిషి దైవశక్తి లేకుండా జీవించగలడా? శరీరంగా సహజంగా జీవించగలడు. మరి దుష్టశక్తి లేకుండా జీవించగలడా? ఖచ్చితంగా జీవించగలడు. అయితే మనిషి మంచి చెడు మధ్య ఎంపిక చేసే స్వేచ్ఛతో ఉన్నాడు. అందుకే అతని జీవితం ఇతర జీవుల కంటే సంక్లిష్టంగా మారింది. ఇతర జీవులు ప్రకృతిని అనుసరిస్తాయి. మనిషి ప్రకృతిని అనుసరించడమే కాకుండా తన ఆలోచనలను కూడా అనుసరిస్తాడు. ఆ ఆలోచన నుంచి వైపు వెళితే అతనికి దైవత్వం కనిపిస్తుంది. మరి చెడు వైపు వెళితే అతనిలోని దుష్టత్వం కనిపిస్తుంది. మనిషికి దైవశక్తి కంటే ముందుగా మంచి మనసు అవసరం. మరి దుష్టశక్తి కంటే ముందుగా చెడు ఆలోచనను వదిలేయడం అవసరం. దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా ఎవరికీ హాని చేయకుండా తన బాధ్యతలను నెరవేర్చుతూ ప్రకృతిని గౌరవిస్తూ ఇతర జీవుల పట్ల కరుణతో జీవిస్తే మనిషి దైవత్వానికి దగ్గరగా జీవించినట్లే. దైవశక్తి మనిషిని మంచి వైపు నడిపిస్తే మంచిది. కానీ మనిషి తన వివేకాన్ని కోల్పోయి ఏ శక్తికి బానిస కాకూడదు. అంతిమంగా మనిషిని కాపాడేది అతని మంచి సంకల్పం, సత్యబుద్ధి, ధర్మబద్ధమైన జీవితం. మరి దైవశక్తిని ఆశ్రయించినవాడు దుష్టశక్తిని ఆశ్రయించినవాడు. మరి ఒక కథ కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగరపు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య, విజయ, ధన్యశ్రీ, హృత్విక్ రాస్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా తమ్ముడు ఏలూరు శ్రీనివాస్ వివాహం స్వాతి ప్రియత

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి చెప్పుకుంటున్నాం కదండి దైవ శక్తి గురించి, దుష్టశక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి దైవ శక్తిని ఆశ్రయించిన వాడు, దుష్టశక్తిని ఆశ్రయించిన వాడు, మరొక కథ ఉంది తెలుసుకుందాం అన్నాను కదా. మరొక అప్పుడు ఒక పెద్ద గ్రామంలో రాఘవుడు మరియు భైరవుడు అని ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. రాఘవుడు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. కానీ అతని ప్రార్థన కేవలం తన కోరికలు తీర్చుకోవడానికే కాదు, భగవంతుడా నాకు మంచి బుద్ధినివ్వు, ఎవరికీ హాని చేయకుండా జీవించే శక్తినివ్వు అని కోరుకునేవాడు. అతడు దైవశక్తి అంటే కేవలం అద్భుతాలు చేయడం కాదని నమ్మేవాడు. దయా, ధర్మం, నిజాయితీ, ప్రేమ, క్షమ ఇవే దైవశక్తి లక్షణాలుగా భావించేవాడు. మరి అదే గ్రామంలో భైరవుడు ఉండేవాడు. మరి అతనికి ధనం, అధికారం, ఇతరులపై ఆధిపత్యం కావాలి. కష్టపడి సంపాదించడానికి అతనికి ఇష్టం ఉండేది కాదు. అందుకే అతడు కొందరు చెప్పిన మాటలు నమ్మి భయంకరమైన దుష్టశక్తులను ఆశ్రయిస్తే తన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని భావించాడు. మరి రాత్రి వేళల్లో రహస్య ప్రదేశాలకు వెళ్ళి విచిత్రమైన పూజలు చేస్తూ ఇతరులకు కీడు కలగాలని కోరుకునేవాడు. మరి ఇద్దరి జీవితాల్లోనూ ఇబ్బందులు వచ్చాయి. రాఘవుడి పంట నష్టపోయింది, ఇంట్లో ధనం తగ్గిపోయింది. అయినా అతడు భగవంతుడిపై కోపం తెచ్చుకోలేదు. మరి భగవంతుడా, ఈ కష్టాన్ని తొలగించకపోయినా పర్వాలేదు, దీనిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు అని ప్రార్థించాడు. ఆ తర్వాత అతడు ధైర్యంగా పనిచేశాడు. మరి గతంలో అతడు చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్న గ్రామస్తులు అతనికి సహాయం చేశారు. కొందరు విత్తనాలు ఇచ్చారు, కొందరు కూలి పని చేశారు, కొందరు ఆహారం అందించారు. మరి కొద్ది కాలానికి రాఘవుడు మళ్ళీ నిలబడ్డాడు. మరి భైరవుడికి కష్టం వచ్చింది. అతడు నమ్ముకున్న దుష్టశక్తులు తనకు ధనం ఇస్తాయని, శత్రువులను నాశనం చేస్తాయని ఎదురుచూశాడు. కానీ అతని కోరికల కోసం అతడు చేసిన మోసాలు, ఇతరులకు కలిగించిన బాధల వల్ల గ్రామంలో ఎవరూ కూడా అతనికి అండగా నిలబడలేదు. భయంతో జీవించాడు, అనుమానంతో నిద్రపోలేకపోయాడు. చివరికి అతడు గ్రహించాడు, దుష్టశక్తిని ఆశ్రయించడం కంటే తనలోని దుష్టమైన ఆలోచనలను ఆశ్రయించడమే తన అసలు పతనానికి కారణమైంది అని. ఒకరోజు భైరవుడు రాఘవుడి దగ్గరకు వచ్చి అడిగాడు, నేను దుష్టశక్తి కోసం వెతికాను, కానీ నాకు భయం మాత్రమే మిగిలింది. నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించావు, నీకు ధైర్యం ఎక్కడి నుండొచ్చింది అని. రాఘవుడు అన్నాడు, దైవాన్ని ఆశ్రయించడం అంటే కేవలం భగవంతుడి దగ్గర వరాలు అడగటం కాదు, మనలోని మంచిని పెంచుకోవడం. దుష్టాన్ని ఆశ్రయించడం అంటే కేవలం బయట ఉన్న ఏదో శక్తిని ఆశ్రయించడం కాదు, మనలోని ద్వేషం, స్వార్థం, అసూయలను పెంచుకోవడం అని. ఆ మాటలు విన్న భైరవుడు తన తప్పులు తెలుసుకున్నాడు. ఇకపై ఇతరులకు హాని చేయకుండా మంచి మార్గంలో జీవించాలి అని నిర్ణయించుకున్నాడు. మరి కొందరు దైవశక్తిని ఆశ్రయిస్తారు, మంచి జరగాలని, ధైర్యం రావాలని, ధర్మంగా జీవించాలి అని. కొందరు దుష్టశక్తులను ఆశ్రయిస్తారు, స్వార్థం కోసం, ఇతరులకు కీడు చేయడం కోసం, అన్యాయంగా కోరికలు తీర్చుకోవడం కోసం. కానీ చివరికి మనిషిని పైకి లేపేది దైవం పేరుతో చేసి మంచి, కిందికి లాగేది దుష్టత్వం పేరుతో చేసి చెడు. దైవశక్తి మనిషిని అభివృద్ధి వైపుకు నడిపిస్తుంది, దుష్టశక్తి మనిషిని అధోగతి పాలు చేస్తుంది. ఏ శక్తిని ఆశ్రయించాలో నిర్ణయించేది చివరికి మనిషి. తన ఆలోచన వల్ల కూడా ఏదైనా అనుభవించేది కూడా మనిషి. అంతే కదండి, అంటే మన ఆలోచన ఎలా ఉంటే అలా మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే సరైన ఆలోచన లేదు తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అంతే కదండి, అంటే దైవశక్తిని ఆశ్రయించాలా దుష్టశక్తిని ఆశ్రయించాలా అనేది మనం తీసుకునే నిర్ణయం మీద, ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమిత్ర గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మన రేడియో విష్ణు ఛానల్లో మరి విజయ బంగారు తల్లి చేసేటటువంటి సరదాగా కాసేపు కార్యక్రమం ఎంత విజ్ఞాన వినోదాలతో మనల్ని ఎంతగా వికసింపజేస్తుందో అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు. మరి ఈ సందర్భంగా రేడియో విష్ణు ఛానల్ వారికి విజయ

గర్తలకి ధన్యవాదాలు, అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే రేడియో విష్ణు సిబ్బందికి, శ్రోతలకి, అందరికీ కూడా శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అంటున్నారు. అలానే శ్రావణ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద నిండుగా ఉండాలని కోరుకుంటూ, అష్టలక్ష్మిలు 8 మంది గొప్పవారి, కానీ అష్టలక్ష్మి దేవతల్లో మనలో ఈ ఒక్క లక్ష్మీదేవి ఉంటే మిగతా లక్ష్ములందరూ మనతో మనలో ఉన్నట్లేనని, అలానే ఆ అష్టలక్ష్మి దేవతల్లో ఈ ఒక్క లక్ష్మీదేవి మనలో మనతో లేకపోతే ఆమెతో పాటు అష్టలక్ష్మిలు మిగతా 7 లక్ష్మీ అమ్మవార్లు మనలో లేనట్లేనని, కావున ఏ ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మిని మాత్రం వదులుకోకుండా జీవించాలని చక్కగా తెలియపరుస్తూ జాలువారిన ఈ పాట. మరి మహానగరంలో మాయగాడు ఈ చిత్రం నుండి బాలుగారు, సుశీలమ్మ బృందం ఆలపించగా, ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యంలో, సత్యం గారి సంగీతం. మరి భయమే నీ శత్రువు అనే చక్కని పాట హరికథ రూపంలో ఉంటుంది, వినిపించండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని పాటనైతే ప్లే చేస్తాం, విని ఆనందించండి.

0: ఒకటి ఉన్నది.
1: ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిక్కులై ఆలకించండి.
0: అమరావతి పట్టణ మేలు చూడ అమరేషుడను వేడు. అతను ఎలాంటి వాడయ్యా?

0: శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారిని వెడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్లిపోయారట. తదనంతరమున
1: రాజా,

0: క్షేత్రం తృటిలో వచ్చేదని.
1: ఓయ్ రాజా,

అది ధైర్యలక్ష్మిని బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృష్టుడైనాడట. శ్రీమద్రమహరమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్మును ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్రమహరమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే,

0: ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి.
1: లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మాకోసం స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన,

మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి అలానే మీరు చెప్పిన దైవశక్తి గురించి, దుష్టశక్తి గురించి చెప్పిన ఉదాహరణలతో చెప్పిన స్టోరీ చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే ఈరోజు మా కోసం సూత్రధారులు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకు పంపించారు కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి సంపత్ కుమార్ గారు, లక్ష్మి, హజీరా, రామ్ చందర్, సనా, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి కటకటాల రుద్రయ్య మూవీ నుంచి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సీమ సింహ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఇరటి కథానిక కార్యక్రమంలో సామాంపాతు సరస్వతి కథ వింటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ విద్యార్థులంతా ముక్త కంఠంతో ఆలపిస్తుంటే పాఠశాల ప్రాంగణంలో లయబద్ధంగా ప్రతిధ్వనిస్తోంది శ్లోకం. అది చెవిని సోకుతుంటే ఐస్ ఫ్రూట్ చప్పరిస్తున్నంత కమ్మగా ఉంది రాముకి. స్కూల్లోని జారుడు బండనెక్కి జారుతున్నంత సంబరంగానూ ఉంది. తలమీదున్న ఇసుక తట్ట బరువుగా ఉన్నా నిగ్రహించుకుంటూ క్షణకాలం శ్లోకముగ్ధుడై గేటు దగ్గరే నిలబడిపోయాడు. సామాంపాతు సరస్వతి నిశేష జాడ్యాపహ. శ్లోకం పూర్తయిపోయింది. అయినా రాముకి అడుగు ముందుకు పడలేదు. అరుదుగా ఆకాశంలో విరిసే హరివిల్లన్నా, నిత్యం యదగదిలో నినదించే సరస్వతి స్తోత్రమన్నా వాడికి ఎంతో ఇష్టం. శ్లోకాల మాధుర్య మహిమో లేక అనునిత్యం వింటుండం వలనో కాని ఆ శ్లోకాలు కంటతా వచ్చేవాడికి. ఒరే రాము, సరస్వతి స్తోత్రం చెప్పరా అని ఎవరైనా అడిగితే గొక్క

చెప్పుకోకుండా ఉత్సాహంగా ఇట్టే చెప్పగలడు. కాని ఎవరూ అడగరు. పని సరిగ్గా చేయడం లేదంటూ మేస్త్రి కేకలేయడం తప్ప అదే దిగులువాడికి. రాముకి తెలుగు అక్షర పరిజ్ఞానం ఉంది. సమయం చిక్కినప్పుడల్లా ఇసుక కుప్పలపై వేలుని కలెల్లా మలుచుకుని తప్పు ఒప్పు శ్లోకాన్ని రాసే ప్రయత్నం చేస్తుంటాడు. బాల్యాన్ని రక్షిద్దాం, బడిలో చేర్పిద్దాం అనే ప్రభుత్వ నినాదపు ఛాయలేవి దరిచేరని బాల కార్మికుడు వాడు. స్కూల్ ప్రక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్కి వర్క్ చేస్తున్నాడు. శ్రావ్యంగా వినిపించే శ్లోకాలు, తదితర ప్రార్థనా గీతాలు తప్ప ఆ స్కూల్లో ఏం జరుగుతుందో రాముకి కనిపించదు. ఆ సమయానికి స్కూల్ గేట్లు మొయ్యబడి ఉంటాయి. ప్రార్థన ముగిసి విద్యార్థులంతా బిలబిలామంటూ తరగతి గదుల్లోకి వెళుతుంటే తల మీద తట్టతో తను మాత్రం శూన్య మనస్కుడై ముందుకు నడిచాడు. సడన్ గా అప్పుడు వినిపించిందొక శబ్దం. తల మీద తట్ట కదలకుండా కనురెప్పల్ని లేవనెత్తి దూరంగా ఆకాశం వంక చూశాడు. ఉరుమేమోనని. అదేం కాదు, వాతావరణంలో అసలు ఛాయలేవీ లేవు. వర్క్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర నుండి సన్నగా ఏదో కలకలం. అప్పుడు తట్టిందా చిన్ని బుర్రకి. ఏదో జరిగిందనుకుంటూ తలమీదున్న ఇసుక తట్టని గబాల్ల కింద పడేసి తుఫానులా ఆ వైపుకు ఉరికాడు. ఒకవైపు బిల్డింగ్ మూడో అంతస్తుకి ఎలివేషన్ వర్క్ జరుగుతోంది, మరొకవైపు లోపలి గదుల్లో సిమెంట్ పూతలు. అలా వర్కర్స్ రెండు జట్లుగా విడిపోయి పని కొనసాగిస్తున్నారు. నిలువెత్తు వాసాలకు బిగించిన పరంచాల మీద నిలబడిన నలుగురు ఎలివేషన్ పనులు నిమగ్నమైపోయారు. పరంచాలకి వాసాలకి కట్టిన తాళ్ళి వదిలయ్యాయా తెగాయా లేక వాసాల కర్రలి ఫీల్డ్ని విరిగాయో కాని ఊహించని ప్రమాదం జరిగిపోయింది. పరంచాల పైనున్న పనివాళ్లు వారు వేస్తున్న కేకలకి లోపలి గదుల్లో పనిచేసుకుంటున్న మిగతా వర్కర్స్ భీతిల్లి బయటకు పరిగెత్తుకు వచ్చారు. రాము ప్రమాదస్థలికి చేరుకునేసరికి చిన్నా అని అరుస్తున్నారెవరు. కంకరు రాళ్ల కుప్పమీద కూర్చుని రాళ్లతో ఆడుకుంటున్న మూడేళ్ల పిల్లవాడి మీద పడింది రాము దృష్టి. సరిగ్గా వాటికిందే తానున్న కుప్పకూలుతున్న వాసాలు పరంచాల్ని గమనించే స్థితిలో లేడా పిల్లవాడు. దేహధూళితో కచభారంతో నోళ్ల వ్రేళ్లులా పాలబుక్కలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుంటే పరమాత్మలు. ఓ చిరుతిల్లారా అన్న శ్రీశ్రీ శైశవ గీతి చందాన సర్వం మరచి తన లోకం తానై ఆటలాడుకుంటున్నాడా కుర్రాడు. ఆ దృశ్యం కంటపడ్డాక ఆ చిన్న బుర్రకి ఏం తట్టిందో మరి. బటన్ నొక్కిన మరుక్షణం చకచకా పనిచేసుకుపోయే కంకర మిషన్లా ముందుకు దుమికాడు రాము. ఓరి పొలగా, ఏం పోయేకాలం వచ్చిందిరా నీకు, అటురుకుతున్నావ్. వెనుక నుండెవరో తనను ఉద్దేశించి బిక్కరిగా అరుస్తున్నా రాము పట్టించుకోలేదు. అటు తిరిగి చూడనూ లేదు. ఆ బిల్డింగ్ ఓనర్ సైతం ఎవరూ తరుముతున్నట్లు తన వెనకాలే పరిగెత్తుకు వస్తున్నా తాము గమనించే స్థితిలో లేడు. చుట్టుప్రక్కల నుండి జనం కూడా పోగయ్యారు. కనురెప్ప మూసి తెరిచేంతలో ఇసుక కంకర సిమెంట్లని తనలో కలుపుకుని వాటిని మిక్స్ చేసే యంత్రంలా చిన్నపిల్లవాడిని తన వైపు లాగాడు రాము. లేకపోతే అంతెత్తు నుండి నేలకోలుతున్న వాసాలు పరంచాలు తదితర వస్తువుల కింద పడి నలిగిపోయేవాడే. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోయినా మరొక ఘోరం జరిగిపోయింది. రాముని కూడా వదల్లేదు. కనురెప్ప మూసి తెరిచేంతలు సీను తారుమారయ్యింది. రాముతో పాటు బలమైన గాయాలైన మిగతా వర్కర్స్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అమ్మా అంటూ హృదయ విదారకంగా రాము చేసిన ఆక్రందన అక్కడి వాళ్లందరి హృదయాల్ని కలచివేసింది. ఇదిగో ఈ కుర్రాడే మన చిన్నాని యాక్సిడెంట్ నుండి కాపాడింది, చెయ్యెత్తి రామును చూపిస్తూ భార్యతో అన్నాడు శ్రీకర్. బెడ్ మీద రాము నిస్తేజంగా పడుకునున్నాడు. గ్లూకోజ్ ఎక్కుతోంది. శరీరంపై అక్కడక్కడా బ్యాండేజెస్. రాము అంటూ పిలిచాడు శ్రీకర్. అనస్థీషియా దిగుతున్నట్టుంది. మత్తు వీడి సుదిమెత్తగా కనురెప్పలు తెరిచాడు. ఎదురుగా బిల్డింగ్ యజమాని శ్రీకర్. బాబు మంచిగున్నాడా అయ్యా?

యాక్సిడెంట్ అనంతరం రాము మాట్లాడిన తొలిమాటది. ముద్దముద్దగా ఉన్నాయి మాటలు. ఆ మాటకి ప్రక్కనున్న శ్రీకర్ భార్య సరస్వతికి బాధ కలిగింది. చిన్నవాడయ్యాడు కాని తన బిడ్డని రక్షించినందుకు చేతులెత్తి మొక్కేది. బానే ఉన్నాడు, నీకెలా ఉంది అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. నొత్తుందయ్యా, వాడి మాటకంటే కళ్లల్లోని దైన్యం కట్టిపడేసింది ఆ దంపతుల్ని. తగ్గిపోతుందిలే అంటూ ఓరటిస్తూ అటూ ఇటూ పరికించి చూసింది సరస్వతి. ఏరా, మీ అమ్మా నాన్న ఎవరూ కనిపించట్లేదు, మీ వాళ్ళెవరికి ఈ విషయం తెలీదా అని అడిగింది మళ్ళీ. వాడి కనుపాపల ఉపరితలాల మీద సన్నగా కన్నీటి తెర. సరస్వతి వేసిన ప్రశ్నకి రాముకి బదులుగా శ్రీకర్ బదిలిచ్చాడు. వీళ్ళది ఆంధ్ర, ఏడాది కింతని వీళ్ల యజమాని తీసుకొచ్చాడు తెలంగాణకి. అందరికీ డబ్బుతో పాటు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడు. అరే పాపం నొచ్చుకుంటూ, అయిన ఇదంతా మీ వల్లే జరిగింది, చిన్నాన్ని మీ చెంతే ఉంచేసుకుంటే సరిపోయేది, మన వాడి వలన ఈ కుర్రాడికి అనవసరంగా ప్రమాదం జరిగింది అంది సరస్వతి. జరిగిందేదో జరిగిపోయింది, తెచ్చిన ఫ్రూట్స్ అయితే వాడికివ్వు చెప్పాడు శ్రీకర్. భార్య వద్దన్న కన్స్ట్రక్షన్ దగ్గరకు తీసుకెళ్లి బాబుని నిర్లక్ష్యంగా వదిలిపేయడం తన పొరపాటే అనుకుంటూ చేతులోని క్యారీ బ్యాగ్ని వాడి పక్కన పెడుతూ, రాము తీసుకో, ఇవన్నీ నీకే అంది వాడితో. సరేనన్నట్టు తలుపాడు. వెళతామని వాడితో చెప్పి బలమైన గాయాలైన మిగతా ఇద్దరు వర్కర్స్ని పక్కబెట్స్ దగ్గరికెళ్లి పరామర్శించి వెనుతిరిగారు. పాపం, ఆ పనికుర్రాడికి ఏమైనా గిఫ్ట్ లాంటిది ఇద్దామండి అంటూ రాత్రి భోజనాల దగ్గర భర్తని కదిపింది సరస్వతి. తల పంకిస్తూ, ఏమిద్దాం, డ్రెస్ కుట్టిద్దామా, డబ్బిద్దామా? భార్య ప్రపోజల్ని అంగీకరిస్తూ శ్రీకర్ అడిగాడు. మీ ఇష్టం, నిర్ణయాన్ని భర్తకే వదిలేసింది. ప్రపోజల్ నీది, నువ్వు ఓకే అంటే నేను ఓకేనే. క్యాష్ ఇస్తే ఖర్చు అయిపోతుంది, డ్రెస్ కుట్టిస్తే సముచితంగా ఉండదేమో. వాడు చేసిన పనికి కలకాలం గుర్తుండిపోతాడు మనకి. అలాగే మనం అందించే సహాయం వలన వాడి మనసులో మనం చిరస్థాయిగా నిలిచిపోవాలి అంది సరస్వతి. వాడికి మనమేం సాయం చేస్తాం గాని ఎంతో కొంత క్యాష్ ఇద్దాంలే, తన నిర్ణయం చెప్పాడు శ్రీకర్. దీనికి ఇంతగా తలలు ప్రద్దలు కొట్టుకోవడం దేనికి కాని, ఒక పని చేద్దాం, వాడిని అడుగుదాం, వాడికి ఏం కావాలో అంటూ సూచించింది సరస్వతి. అంగీకారంగా శ్రీకర్ తెలిపాడు. మరుసటి రోజు సరస్వతి బలవంత మీద ఆమెతో హాస్పిటల్కి వెళ్లాడు శ్రీకర్. రాముని పలకరించి నొప్పు గురించి తెలుసుకున్నాక నీకేమైనా కావాలా అని అడిగింది సరస్వతి. వద్దన్నట్లు తలుపాడు. సరిగ్గా అర్థం చేసుకోలేదేమోనని అంటే, తినడానికి ఏవైనా, ఆడుకోవడానికి ఏవైనా, మరేదైనా కావాలంటే అడుగు అంది. శ్రీకర్ మౌనంగా నిలబడ్డాడు. వాడేం మాట్లాడలేదు. వాడి నుండి జవాబు రాకపోవడంతో దగ్గరగా వెళ్లి ఉంగి తల నిమురుతూ అంది, పర్లేదు చెప్పరా అని. నీకేమైనా కోరుకుంటే చెప్పు రాము, ఈసారి శ్రీకర్ అడిగాడు. రాము ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. దూరాన ఉన్న అమ్మే గుర్తుకొచ్చిందో, జరిగిన ప్రమాదం తాలూకు గాయమే మిలిపెట్టిందో, ఆ చిన్నారి కనుకొనల నుండి అశ్రుకణాలు జాలివారాయి. అరరే, ఏడుస్తున్నావా, అయితే మేం వెడతాం అంది. చప్పున కన్రెప్పలు మూసి దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. అయ్యా, నాకు చదువుకోవాలనుంది సంశయిస్తూనే ఎలాగూలా గొంతు పిగిల్చాడు. అది విని అవాక్కయ్యారిద్దరు. ఊహించని సమాధానమది. క్షణకాలం నిశ్శబ్దం. బడికి పోతానంటే శతకబాది మా అయ్యా అవ్వ మేత్రితోని ఈడికి పంపిందయ్యా, నాదు చదువుకోవాలనుందయ్యా చెబుతూనే ఆపుకోలేకపోయాడు. వాడి కళ్ళు నీటి చెరిమలయ్యాయి. సరే సర్లే, అంతే కదా, చదువుకుందుకులే, మేం చదివిస్తాం. సరే సర్లే, అంతే కదా, చదువుకుందులే, మేం చదివిస్తాం అంటూ మాటిచ్చింది సరస్వతి. శ్రీకర్కి సరస్వతి మాటలు రుచించలేదు. వాడిని మనమేలా చదివిస్తాం, వాడు లేబర్గా వచ్చాడు, వాడి పేరెంట్స్తో మాట్లాడాలి, మేస్త్రిని ఒప్పించాలి. మొదటిది రిస్క్తో కూడుకున్న పనైతే రెండవది ఖర్చుతో ముడిపడింది. కుదిరే పనేనా సరు, లోకంతుకుతో అన్నాడు శ్రీకర్. పెళ్లైన 12 ఏళ్ల కరిగిన నొలసండి చిన్న, నా పంచ ప్రాణాల్ని ప్రాణాలతో మనకిచ్చాడండి వీడు, ప్లీజ్ నా మాట కదనకండి అభ్యర్థించింది సరస్వతి. భర్త మౌనంగా ఉండిపోవడంతో చిన్న పుట్టకముందు ఇక పిల్లలు పుట్టలేమోనని ఎవరైనా అనాథని చేరదీయాలని కూడా అనుకున్నాం. అలాంటిది ఒక అబాక్యుడి కోరిక.

0: తీర్చడానికి వెనుకడతారేం. వీడికి చేసే విద్యాదానం పాపం వాడి భవిష్యత్తుని మార్చివేస్తుందిగా. కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి శ్రీకర్ కరిగిపోయాడు. ఓకే సరు అంటూ ఒప్పుకున్నాడు. భర్తకి థ్యాంక్స్ చెప్తూ, రాము నీ ఆరోగ్యం బాగయ్యాక చదువుకుందాం, మీ మేస్త్రిని అయ్యగారు కలుస్తారు, మీ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడే వీడంతో లేదో కూడా తెలుసుకుంటారు, ముందు మందులైతే సరిగ్గా వేసుకో అంటూ రాముకి హామీ ఇచ్చింది సరస్వతి. సాక్షాత్తు సరస్వతీదేవి వరమిచ్చినట్టు అనిపించింది వాడికి. చేతులెత్తి నమస్కరించాలనుకున్నా వీలులేని పరిస్థితి. గాయమై కుడి చేతికి కట్టు, ఎడం చేతికేమో యథావిధిగా నీడెల్. వాడి కళ్ళల్లో కృతజ్ఞత, ముఖంలో ఆనందం, సరస్వతి చూపుల్ని దాటిపోలేదు. ఇక పడుకో అని చెప్పి భర్తతో నిష్క్రమించింది అక్కడి నుండి. ఇద్దరూ ఆ జనరల్ వార్డు దాటి వెళుతుంటే రౌండ్స్కొచ్చిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎదురయ్యాడు. విష్ చేసి రాము హెల్త్ గురించి వాకప్ చేశాడు శ్రీకర్. ఐఎమ్ సారీ, ఆ కుర్రాడు కుడి బొటనవ్రేలు బాగా దెబ్బతింది, యాక్సిడెంట్ మూలన రుజురుచ్చయింది. బహుశా ఫ్యూచర్లో ఆ వేలు పనిచేయకపోవచ్చు, వాడికి ఏ విధంగానూ ఉపయోగపడకపోవచ్చు అంటూ ముందుకు కదిలాడు. డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యారిద్దరు. ఇదేంటండి, మనమేం మంచి కార్యం తలపెట్టినా ఇలా చుక్కెదురవుతోంది. హాస్పిటల్ నుండి బయటకు నడుస్తూ వాపోయింది సరస్వతి. ఇప్పుడేమైందని ప్రశ్నించాడు శ్రీకర్. ఏమైందంటారేంటండి, బొటన వేలు పనిచేయకపోతే వాడెలా రాస్తాడు, చదివేలా కొనసాగిస్తాడు? పిచ్చి సరు, కుడి చేయి కాకపోతే ఎడం చెయ్యి, రెండు చేతులు వీలు కాకపోతే కాళ్ళున్నాయిగా. ఎంతమంది అలా విద్యావంతులవటం పేపర్లు చూడలేదు. చదువుకోవాలని జిజ్ఞాస వాడికి ఉండాలి, కాని ఈ లోపం ఒక లెక్క అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఎలాగైనా వాడికి అక్షర జ్ఞానం కలిగేలా చెయ్యమని ఆ సరస్వతీదేవిని మనసులో ప్రార్థించింది సరస్వతి. వినంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో సామాంపాతు సరస్వతి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సంకటహర చతుర్థి సందర్భంగా గునుపూడిలోని విద్యాగణపతి ఆలయంలో సోమవారం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం, గరికి పూజలు చేశారు. కొత్త బస్టాండ్ వెనుక ఉన్న వరసిద్ధి వినాయక ఆలయంలో అభిషేకాలు, రాత్రి సహస్రనామ పూజలు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ ఆలయంలో ఈ నెల 4వ తేదీన సామూహికంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ సేవా సంఘం ధర్మకర్తల మండలి సోమవారం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా అర్చకుడి వద్ద టోకెన్లు పొందాలని అన్నారు. టోకెన్లు ఉన్నవారికి ఉచితంగా పూజా సామగ్రి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామనే ప్రకటనలు ఆచరణ రావడం లేదని పలువురు వాపోతూ ఉన్నారు. కొన్నేళ్లుగా చాలా గ్రామాల్లో పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన జలాలు సరఫరా చేయలేకపోతూ ఉన్నారు. రక్షిత నీటి పథకాలు, ఫిల్టర్ బెడ్ల నిర్వహణ తూతూ మంత్రంగానే చేస్తున్నారని ప్రజలు చెబుతూ ఉన్నారు. పంప్ హౌసులు దారుణంగా తయారయ్యాయని అంటూ ఉన్నారు. ఏటా లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలకు శుద్ధి జలాలు అందడం లేదని, కొన్ని ప్రాంతాల ప్రజలకి తాగునీటి కోసం ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తుందని తెలుపుతూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో మైక్రో ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసినా చాలా చోట్ల ఇప్పటికీ వాటి ఊసేలేదు. భీమవరంలోని దుకాణ సముదాయాలు, మాల్స్లు ఆహార భద్రతా అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. ఐపీఎంఎం డైరెక్టర్ ఆదేశాల మేరకు పలు కంపెనీలకు చెందిన ఇంగువను విక్రయించవద్దని నిర్వాహకులకు సూచించారు. సహాయ ఫుడ్ కంట్రోలర్ ఏఎస్ఆర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సైన్స్ ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచి శాస్త్రీయ ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణపై దృష్టి సారించేలా ఇవి ఉపకరించనున్నాయి. జిల్లాలో 50 పాఠశాలల్లో ఈ ల్యాబ్ల ఏర్పాటుకు రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ తన ఎంపీ లాట్స్ నుంచి 1 కోటి రూపాయలు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించేందుకు

కృషి చేస్తోంది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాలో 26 ఉన్నత 2 యూపీ పాఠశాలల్లో గతంలోనే అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో మరో 50 పాఠశాలల్లో నెలకొల్పనున్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఏలూరు సర్వజన ఆసుపత్రి నుంచి అగ్నిమాపక కేంద్రం కూడల వరకు నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, వైద్యులు అవగాహన ప్రదర్శన చేపట్టారు.

0: 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. విజయవాడలో ఈరోజు జరిగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ ఏపీ రెడ్ క్రాస్ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా రెడ్ క్రాస్ సేవల విస్తరణ, నిధుల సమీకరణ, జూనియర్ యూత్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసినందుకు గాను అప్పటి జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డికి 2024-25 సంవత్సరానికి గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను 2024-25 సంవత్సరానికి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్విఎస్ బద్రిరాజు ఈ అవార్డును అందుకోనున్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య సహాయం, తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి సేవలు, విపత్తుల సమయాల్లో సహాయక చర్యల్లో జిల్లా శాఖ ముందంజలో నిలిచింది. గత 2 ఏళ్లలో బ్లడ్ సెంటర్, తలసేమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్, మొబైల్ మెడికల్ యూనిట్ వంటి కీలక ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చామని, జిల్లాకు ఇప్పటివరకు 4 సార్లు అవార్డు రావడం తమ సేవా నిరతికి నిదర్శనమని కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సోమవారం ఉద్యోగ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులు ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. సుదీర్ఘ సర్వీసులో ప్రజారక్షణ కోసం శ్రమించి సగర్వంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని ఎస్పీ అన్నారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ, మహిళా ఆర్మీడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఇందుమతి, పోలీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ సిహెచ్ మోజేష్, పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా కొత్త ఓటర్లు తొలగింపుల, చేర్పుల, మార్పులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. కొత్త ఓటర్ల దరఖాస్తులు, తొలగింపులు, పోలింగ్ స్టేషన్ మార్పులు తదితర దరఖాస్తులను పరిశీలిస్తూ ఉన్నారు. 4 రోజులుగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. అందులో ఫారం 6 4770, ఫారం 7 165, ఫారం 8 1752 వచ్చాయి. అక్టోబర్ 3 కొత్త ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. వృత్తిలో అంకిత భావంతో పనిచేసిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా ప్రజా రవాణాధికారి గిరిధర్ కుమార్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారులు, జిల్లా కార్యాలయ ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. వీరవాసరంలో వారపుసంత మార్కెట్ ప్రాంగణం నిర్వహణ లేక అధ్వానంగా మారిందని ప్రజలు చెబుతూ ఉన్నారు. మార్కెట్లోకి వెళ్లే మార్గంలో తరచూ వాననీరు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 30 లక్షల రూపాయలతో షెడ్లు నిర్మించగా వాటిలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆ ప్రాంగణంలో వాననీరు నిలిచిపోకుండా దుకాణాలను షెడ్లలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీ అభివృద్ధి అధికారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రత్యేక శిక్షణా సదుపాయాలు కల్పించాలని పలువురు పేర్కొన్నారు. ఈ మేరకు డిఎస్ఈఓ అనిల్ కుమార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని వక్తలు పేర్కొన్నారు. విద్యాదాత గొట్టుముక్కల మురళీకృష్ణరాజు సహకారంతో చిన్న అమిరం ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు 50,000 విలువైన నగదు పురస్కారాలను సోమవారం అందజేశారు. మానవతా సంస్థ భీమవరం శాఖ నెలవారీ సమావేశంలో భాగంగా సోమవారం 3 IIIT విద్యార్థులకు 30,000 ఆర్థిక సాయం అందించారు. ఆర్యవైశ వర్తక సంఘం భవనంలో జరిగిన సమావేశంలో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో చైర్మన్ కారుమురి నరసింహమూర్తి బాబు వారికి నగదు అందజేసి మాట్లాడారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ వంతుగా ఫీజు నిమిత్తం నగదు అందించామని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సోమవారం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,300 మంది సిబ్బందితో ముఖ్యమంత్రికి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కేటాయించిన పరిధుల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అన్నారు. రోప్ పార్టీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్, చెక్పోస్టుల నిర్వహణలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఐజీ దిశానిర్దేశం చేశారు. ఆకువీడు పట్టణంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0లో 75 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు స్థానిక వారాంతపు సంత వద్ద స్థలాన్ని కేటాయించారు. అక్కడ ఉన్న పాత షెడ్లను సోమవారం తొలగించి స్థలాన్ని యంత్రంతో చదును చేయించారు. ఈ పనులను పబ్లిక్ హెల్త్ ఏఈ సురేష్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు త్వరలో శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు

0: కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ అంటాం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రిన్. మరికెందుకు ఆలస్యం, ఆ విషయాలేంటో చూసేద్దాం. వయసు మీరిన పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే వాళ్లని సౌకర్యంగా ఉంచాలి, సురక్షితంగా చూసుకోవాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్లు అన్ని రకాలుగా సేఫ్ జోన్ లో ఉన్నట్లు భావిస్తారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు వినేద్దాం. బరువు తక్కువ ఉన్న చిన్న జగ్ నిండా నీళ్లు నింపి అందుబాటులో ఉంచాలి. నీళ్లు తరచుగా తాగుతుండమని చెప్పాలి వాళ్లకు. శరీరానికి సరిపడా నీటిని అందించడం వల్ల తలనొప్పులు, నిద్రలేమి, ఆకలి మందగించడం వంటి ఇబ్బందులు ఎదురుకావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మంచినీళ్లు సరిపడా తాగితే బోలెడు అనారోగ్యాల్ని దరిచేయనీయకుండా జాగ్రత్త పడొచ్చు. మరి రెండవ విషయానికొస్తే, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అద్దాలు అస్సలు ఉంచొద్దండి. ఆ అద్దాలు చూసి పెద్దవాళ్లు తికమక పడే అవకాశముంది. కొన్నిసార్లు వాళ్ల ప్రతిబింబాన్ని వాళ్లే గుర్తించలేని స్థితిలో ఉంటారు. అద్దం ముందు నడిచినప్పుడు కూడా గందరగోళ పడతారు. ఒకవేళ అద్దాలు పెట్టడం తప్పదంటే చిన్న అద్దాల్ని గోడల మీద కాస్త ఎత్తులో అమర్చాలి. మరి మూడవ దాని విషయానికొస్తే, ఫోన్, రిమోట్ డైల్, నెంబర్ ప్యాడ్ల మీద అంకెలు, అక్షరాలు పెద్ద సైజులో ఉండాలి. ఇంట్లో డిజిటల్ క్లాక్స్ ఉంచాలి. సంప్రదాయ గడియారాల్లో కంటే డిజిటల్ క్లాక్స్ లో చదవడం సులభంగా ఉంటుంది. మరి ఆ తరువాత ఇక వాళ్ళు వేసుకునే దుస్తుల రంగుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నలుపు, లేత గోధుమ రంగు, తెలుపు, క్రీమ్, ఆకుపచ్చ రంగులవి దుస్తులు అయితే వాళ్ల బట్టల్ని వాళ్ళు సులభంగా తీసుకోగలుగుతారు. వార్డ్రోబ్ లో షర్ట్స్ అన్ని ఒక పక్కకి, ప్యాంట్లు, షార్ట్స్, లుంగీలు మరో పక్కకి సర్దాలి. అలాగే చీరలు, స్కర్ట్స్ వంటివి ఒక పక్కన, బ్లౌజులు, కుర్తా టాప్స్ మరో పక్కన సర్దాలి. వాడని బట్టలు వార్డ్రోబ్ లో నుంచి తీసేయాలి. మరి చివరగా ఈ జాగ్రత్తలన్నిటితో పాటు ఇంట్లో మీరు తీసుకునే

నిర్ణయాల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. ఇలా చేయడం వల్ల వయసు మీద పడటంతో తమకి ప్రాధాన్యత తగ్గింది అనే భావన వాళ్లలో తలెత్తదు. మరో ముఖ్యమైన విషయం, వాళ్ల ముందు ఎక్కువ చాయిస్లు ఉంచితే ఎంపిక చేసుకోవడంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే వాళ్లకి నచ్చే వాటి నుండి కొన్ని చాయిస్లు ముందు పెట్టాలి, వాటి నుంచి ఎంపిక చేసుకోమని చెప్పాలి. ఓకే లిజనర్స్, మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్

0: కేవీయూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీయూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి కొబ్బరిని వాడాల్సిన పద్ధతిలో వాడితే ఎన్నో మంచి ఫలితాలు ఇస్తుందంటున్నారు డైటీషియన్లు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తరచుగా వంటకాల్లో కొబ్బరి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుందంటున్నారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు గుండెకు బలమిస్తాయని అంటున్నారు. అయితే కొబ్బరిని సరైన పాళ్లల్లో సరైన విధంగా వాడితే శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. కాస్మెటిక్ ఆయిల్ గా కూడా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్, మరెన్నో ముఖ్యమైన ఎంజైమ్లు ఉన్నాయి. అంతేకాదండోయ్, ఫైటో న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి. క్రీడాకారులకు కొబ్బరి నీళ్లు నెంబర్ వన్ డ్రింక్. కొబ్బరి పాలల్లో మధ్యస్థాయి ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్ లు ఉన్నాయి. ఆటలు బాగా ఆడే పిల్లలు, పెద్దలు కొబ్బరి పాలల్లో చక్కెర కలుపుకోకుండా మితంగా తాగితే శరీరానికి ఎంతో మంచిది. చర్మ సౌందర్యానికి కూడా కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పొడిగా దళసరిగా ఉన్న చర్మాన్ని కొబ్బరి పాలు మృదువుగా చేస్తాయి. మోచేతులు, పాదాలు వంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మం మీద కొబ్బరి పాలు రాసుకోవడానికి ముందర అందులో కొద్దిగా చందనం వేసి చర్మానికి పట్టించుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. ఇక వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. దీన్ని వంట వండడానికే కాకుండా పొడి చర్మంతో బాధపడే వాళ్లకు, మర్దనకు కూడా ఉపయోగిస్తారు. పసిపాపలకు కూడా ఈ ఆయిల్ ఎంతో మంచిది. ఓకే లిసనర్స్, మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
0: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం ఓట్స్ యాపిల్ సినామిన్ కేక్. మరి దీనికి కావలసిన పదార్థాల విషయానికి వస్తే, ఓట్స్ ఒక కప్పు, మీగడ తీసిన పాలు ఒక కప్పు, తీయదనం లేని యాపిల్ సాస్ అరకప్పు, ఆరెంజ్ జ్యూసు 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ అరకప్పు, యాపిల్ 1, కుట్టు బక్వీట్ 1 కప్పు, వంట సోడా, దాల్చిన చెక్క పొడి 1/4 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత. మరి దీని తయారీ విధానానికి వస్తే, ఓవెన్ 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ముందుగా వేడి చేయాలి. పాలల్లో 15 నిమిషాల సేపు ఓట్స్ ను నానబెట్టాలి. బ్రౌన్ షుగర్, కుట్టు, బేకింగ్ పౌడర్, వంట సోడా, దాల్చిన చెక్క పొడి వంటివన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. యాపిల్ గుజ్జు నుంచి తీసిన జ్యూస్ తో పాటు యాపిల్ సాస్, ఆరెంజ్ జ్యూస్ లను, నానిన ఓట్స్ లను అందులో కలపాలి. ఇలా తయారైన మిశ్రమం మరీ గట్టిగా ఉందనిపిస్తే మరో 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూసు అందులో కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గ్రీజ్డ్ పాన్ లో పోసి ముందుగానే వేడి చేసిన ఓవెన్ లో 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతేనండి ఓట్స్ యాపిల్ సినామిన్ కేక్.

కేక్ రెడీ అయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా ట్రై చేసేయండి. అదండి మరి ఈ రోజు మహిళా కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో వచనం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రీన్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ

0: finish book match, 3D glossy finish, matte finish, matte wood finish, vitrified tiles, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల

విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిసనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ ఆర్చే వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి వాటి మన ప్రోగ్రామ్ లో అయితే మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అసలు జనరల్ గా మన అందరికీ తెలిసిన కామన్ క్యాన్సర్ టైప్స్ ఏంటండి? లైక్ ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, ఆహారనాళ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటివి కదా. సో మరి ఈ క్యాన్సర్ అనేది ఏంటి, అది ఎలా వస్తుంది అనే డౌట్ చాలా మందికి ఉంది. సో ఇప్పుడు ఆ వివరాల గురించి నేను మీ అందరికి చెప్పబోతున్నాను అన్నమాట. జనరల్గా మనందరం కణాలు అనే సూక్ష్మ ఇటుకెల్లాంటి వాటితో నిర్మితమవుతాము. అవయవాలన్నీ కణజాలాల సమూహాలే. ఈ కణాలను మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. మనం చిన్నప్పుడు పాఠాలలో జనరల్ సెల్ గురించి చదువుకున్నాం. సాధారణంగా కణాలలో ఉండే భాగాలన్నిటితో ఆ కణాల నిర్మాణాన్ని చదువుకున్నాం. కానీ శరీరంలో జనరల్ సెల్స్ ఉండవు. లివర్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, బ్లడ్ సెల్స్ లాంటి ప్రత్యేక సెల్స్ వివిధ అవయవాల్లో ఉంటాయి. ఈ అవయవాల్లోని కణాల సంఖ్య సాధారణంగా అలాగే ఉంటుంది. ఎన్ని కణాలు చనిపోతుంటే తిరిగి అన్నే కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ కణాలు లామిటేషన్స్ కలిగి అదుపు తప్పి విభజన చెందడం వల్ల క్యాన్సర్స్ వస్తుంటాయి. అదుపు తప్పి కణ విభజన చెందడం వల్ల క్యాన్సర్ సెల్స్ విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. దానినే కంతులు అని, లేకపోతే ట్యూమర్స్ అని అంటారు. మరి కంతుల్లో ఎన్ని రకాలుంటాయి, వాటికి సంబంధించిన వివరాలు చెప్పే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు నేను మీ అందరూ

తో ట్యూమర్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనే వివరాల గురించి చెప్పబోతున్నాను. జనరల్ గా ట్యూమర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. అవి బినైల్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఒక ప్రాంతంలో కణాలు అదుపు తప్పి పెరిగి కంతులుగా ఏర్పడతాయి. ఈ కణాలు అక్కడ నుంచి వేరే చోటికి పోవు, అక్కడే పెద్ద కంతిలాగా తయారవుతాయి. వాటినే బినైన్ ట్యూమర్స్ అని అంటారు. సాధారణంగా ఈ కంతులు ప్రాణాంతకమైనవేమి కావు. పుట్టుమచ్చలు, ఉలిపిరికాయల్లాంటి బైనైట్ ట్యూమర్స్ కలిగి ఉన్న వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ కొన్ని రకాల కంతుల్లో అదుపు తప్పి కణ విభజన వలన ఆ కణాలు ఇతర అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాంతకాలుగా వృద్ధి చెందుతాయి. వీటినే మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని అంటారు. ఇక ఈ మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి సెకండరీ ట్యూమర్స్ గా రూపాంతరం చెందుతాయి. చాలా రకాల మాలిగ్నెంట్ ట్యూమర్స్ లో కణాలు దూర ప్రాంతాలకు విసిరివేయబడుతూ రక్తనాళాల్లోకి ప్రవేశిస్తాయి. అలా రక్తనాళాల్లో ఈ క్యాన్సర్ కణాలు ప్రవేశించి రక్తంతో పాటు ప్రవహిస్తూ శరీరంలోని వేరువేరు అవయవాలకు చేరుతాయి. అక్కడ ఆ కణాలు విభజన చెంది కంతులలాగా వృద్ధి చెందుతాయి. వీటిని సెకండరీస్ లేదా మెటాస్టేసిస్ అని అంటారు. ఇలా క్యాన్సర్ కణాలు శరీరం అంతటా వ్యాపించడానే మెటాస్టేసిస్ అని అంటారు. ఇక చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే క్యాన్సర్ జీన్స్ వల్లే వస్తుందా అని. మరి ఆ వివరాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీ అందరికి క్యాన్సర్ జీన్స్ వల్లే వస్తుందా లేదా అనే డౌట్ ని క్లారిఫై చేయబోతున్నాను. అసలు ప్రతి కణంలోనూ అది చేయాల్సిన పనులు ఒక కోడ్ రూపంలో అంటే జీన్స్ గా రూపొందించి ఉంటాయి. వివిధ కణాలలో వివిధ జీన్స్ శక్తివంతంగా ఉంటాయి. కణాలు ఎలా పెరగాలి, ఎలా విభజన చెందాలి అనే విషయాలన్నీ కూడా ఈ జీన్స్ లో పొందుపరిచి ఉంటాయి. ఈ జీన్స్ సరిగ్గా పనిచేయలేకపోయినప్పుడు వీటి పనులు సక్రమంగా కావు. కణాల పెరుగుదల విభజన మీద జీన్స్ ప్రభావం అనేది ఉండదు. దాంతో ఇవి అదుపు తప్పుతాయి. జీన్స్ వల్ల క్యాన్సర్స్ రావు. కాకపోతే జీన్స్ తమ పనులు సరిగ్గా నిర్వర్తించలేకపోతే క్యాన్సర్ కలగవచ్చు. కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల క్యాన్సర్ రావచ్చన్నమాట. సో క్యాన్సర్ అనేది ఇన్హెరిటెడ్ టైం కాదు. కాకపోతే కొందరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జీన్స్ దెబ్బతిన్న వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులకు క్యాన్సర్ ఉన్న వాళ్లకు క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2-3 జీన్స్ దెబ్బతింటే కార్సినోమా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒక జీన్స్ దెబ్బతిన్నా చాలు, ఆ ప్రభావం మిగతా జీన్స్ మీద, తద్వారా కణాల మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెబ్బతిన్న జీన్స్ ఔస్ట్రూజు టూల కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5-7% ఎక్కువగా ఉంటుంది. ఇక కంతులకు రక్త సరఫరా ఉంటుందా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది కదా. సాధారణంగా కంతి ఒక కణంతో ప్రారంభమై ఆ కణం విభజన చెందడంతో కార్సినోమా కలుగుతుంది. ఇలా ఏర్పడ్డ క్యాన్సర్ మాస్ కి ఆక్సిజన్, ఆహారం సరఫరా కావడానికి రక్త సరఫరా అవసరమవుతుంది. వ్యర్థాలను తొలగించడానికి ఈ రక్త ప్రసరణ తోడ్పడుతుంది. రక్త సరఫరా లేకపోతే కంతి మధ్యలోని కణాలన్నీ చనిపోతాయి. 1 మిల్లీమీటర్ కన్నా కంతి పెద్దదిగా ఎదగాలంటే రక్త సరఫరా చాలా అవసరం. పెరిగే కొద్దీ ట్యూమర్స్ హార్మోన్స్ లాంటి ద్రావకాలని ప్రసరింపచేస్తాయి. ఈ ద్రావకం సహాయంతో చుట్టుపక్కల రక్తనాళాలు ట్యూమర్ వైపు పెరిగేట్టు చేయడంతో ట్యూమర్ కి కొత్త రక్తనాళాలతో రక్త సరఫరా ప్రారంభమవుతుంది. లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. కోడి వ్యర్థాలు ఎరువుగా మార్చుట. అధిక కోళ్ల ఉత్పత్తి అధిక మోతాదు కోళ్ల వ్యర్థాల ఎరువుకు దారితీస్తుంది. ఇవి కాక కబేలాల నుండి ఇతర జంతువుల వ్యర్థాలు కూడా ఎక్కువ అవుతాయి. వాటిని నిరుపయోగంగా ఆ జంతు వ్యర్థాలు భూమి భూగర్భ జలాలే కాకుండా మానవాళికి కూడా నష్టం కలగజేస్తాయి.
1: కోళ్ల మలినం మరియు వాటి వ్యర్థాలు కుళ్ళిపోయి చెడు నాశనాన్ని కలగజేస్తాయి. ఈ చెడు వాసన పాముల్ని విష జంతువుల్ని ఆకర్షిస్తాయి. అవి అక్కడ తినడానికి వచ్చి మనల్ని కరిచే ప్రమాదం పొంచి ఉంటుంది. అంతేకాక ఆ వాసన గాలిలో కలిసి మనకి వాంతులు తెప్పించి ఆరోగ్యం కూడా పాడు చేస్తుంది.
0: మన దక్షిణ భారతదేశంలోని పర్యావరణ రైతులు కోళ్ల వ్యర్థాలను ఎలా ఆరోగ్యవంతమైన ఎరువుగా మరియు ఎదుగుదల పోషకాలుగా ఎలా మారుస్తారో నేర్చుకుందాం.
1: మా భూమి సారం క్రమంగా క్షీణిస్తుంది. నేను రసాయన ఎరువులు వాడకముందు భూమిని దున్నుతున్నప్పుడు ఎన్నో వానపాములు కనిపించేవి. కానీ రసాయన ఎరువులు వాడిన తర్వాత అవి పూర్తిగా కనుమరుగైపోయాయి. కానీ తర్వాత నేను కోళ్ల ఎరువుని 10 సంవత్సరాలుగా వాడడం మొదలుపెట్టాను. మా భూమి మళ్ళీ సారవంతమయ్యింది. ఇప్పుడు నాకు ఎన్నో వానపాములు మునపట్లా కనిపిస్తున్నాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది.
2: నేను ఒక పర్యావరణ వ్యవసాయదారురాలిని. నేను మేకల్ని, ఆవుల్ని, అలాగే కోళ్లని కూడా పెంచుతున్నాను. కోళ్ల పెంపకం నాకు చాలా లాభాన్ని ఇస్తుంది. కోళ్ల పెంపకం నాకు ఆదాయాన్ని, మాంసాన్ని, గుడ్లని ఇస్తుంది. అంతేకాక కోళ్లి వ్యర్థంతో చేసిన ఎరువు నాకు అధిక లాభాన్ని ఇస్తుంది.
0: ఇప్పటి వరకు మనం కోళ్ల ఎరువు వల్ల వచ్చే లాభాన్ని చూశాం. ఇప్పుడు దాన్ని తయారు చేయడం చూద్దాం. మీరు కోళ్ల నుండి ఉత్పత్తి అయ్యే 3 పదార్థాలని వాడుకోవచ్చు. అందులో ఉత్తమమైన ఎరువు కోళ్ల మలినం. కోళ్ల ఎరువులో నైట్రోజన్ అధిక శాతం ఉంటుంది. కానీ అధిక శాతం నైట్రోజన్ గాలిలో కలిసిపోతుంది. కార్బన్ ఎక్కువ ఉన్న సేంద్రియ పదార్థాలు కలపడం వల్ల, అంటే వరిగడ్డి లేదా రంపపు పొట్టు కలపడం వల్ల, నైట్రోజన్ శాతాన్ని కోళ్ల వ్యర్థంలో ఉంచి కాపాడుకోవచ్చు. 70 కిలోగ్రాముల కోళ్ల ఎరువు తయారు చేయడానికి మనం 60 కిలోగ్రాముల కోళ్ల మలినాన్ని, 5 కిలోగ్రాముల కార్బన్ కలిగిన సేంద్రియ పదార్థాలను, 5 కిలోగ్రాముల కుళ్ళిన ఆవు పేడను కలపాలి. ఆవు పేడలో ఉన్న సూక్ష్మ జీవులు ఈ మిశ్రమాన్ని ఎరువుగా మార్చడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ 3 చెట్టు నీడ కింద బాగా కలపాలి. ఆవు పేడలో ఉన్న సూక్ష్మ జీవులు నీడలో ఎక్కువగా పనిచేస్తాయి. ఈ మిశ్రమాన్ని వేగంగా ఎరువుగా మార్చడానికి మంచి సూక్ష్మజీవులు అధికంగా ఉండే ఆర్గానిక్ డీకంపోజర్ను సిద్ధం చేయండి.
2: నేను బాగా పండిన పళ్ళని ముద్ద చేసే ముందు నా చేతుల్ని శుభ్రంగా కడుగుతాను, లేదంటే నా చేతికి ఉన్న సూక్ష్మ క్రిములు వాటిపై సంక్రమిస్తాయి.
0: 5 కిలోల బాగా పండిన పళ్ళని, అంటే పప్పాయ, గుమ్మడికాయ లేదా అరటి పళ్ళని బాగా చిదమండి. మనం అధిక మోతాదు చక్కెర పదార్థం ఉన్న ఏ పళ్ళైనా వాడచ్చు. 1 కిలో బెల్లాన్ని కలపండి. తర్వాత 1 కిలో ఆవు పేడని దానితో కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి మూత పెట్టండి. ఇలా మిశ్రమాన్ని 1 వారం రోజులు ఉంచి రోజు కలపండి.
2: ఈ ప్లాస్టిక్ డ్రమ్ముని లోపలికి గాలి వెళ్లకుండా టైట్ గా మూతతో కప్పేస్తాను. అలా చేస్తే లోపలికి పురుగులు వెళ్ళవు. తర్వాత దాన్ని చెట్టు నీడలో పెట్టేస్తాను, ఎందుకంటే సూక్ష్మ జీవులు నీడలో ఎక్కువ రెట్టింపు అవుతాయి.
0: 1 వారం రోజుల తర్వాత 5 లీటర్ల సేంద్రియ డీకంపోజర్ ని 5 లీటర్ల నీళ్లతో కలపండి. ఇప్పుడు కోళ్ల ఎరువు ఈ మిశ్రమంపై జల్లి బాగా కలపండి. ఇప్పుడు ఆ కుప్పని పెద్ద పెద్ద ఆకులతో కప్పండి. అప్పుడు మంచి సూక్ష్మ జీవులు ఈ వ్యర్థాన్ని త్వరగా డీకంపోజ్ చేస్తాయి. ఒకవేళ వర్షం కనుక పడితే ఆకులు కాక ప్లాస్టిక్ షీట్లతో కప్పండి. ప్రతిరోజు నీటిని కుప్పలో జల్లి తడిగా ఉంచండి. త్వరగా డీకంపోజ్ అయ్యేలా చూడండి.
2: నేను ఆ కుప్పలోంచి చేతి నిండా కోళ్ల ఎరువుని తీసి ఒక ఉండలా చూడతాను. ఒకవేళ దాంట్లో నీళ్లు ఎక్కువ కారినా, దాంట్లో తేమ ఎక్కువ అవుతుందని, అప్పుడు వెంటనే నీటిని జల్లడం ఆపేస్తాను. కానీ ఒకవేళ అది గట్టిగా ఉంటే, ఉండలా చేయడానికి రాకపోతే, అప్పుడు కొంత సరిపడే తేమ ఉండేటట్లు కొన్ని నీళ్లు జల్లుతాను.
0: ప్రతి 15 రోజులకు ఒక్కసారి కుప్పని తెరవాలి. అలా చేస్తే లోపల నిండి ఉన్న దుర్వాసన అంతా బయటికి పోతుంది. స్వచ్ఛమైన గాలి లోపలికి వెళుతుంది. సూక్ష్మజీవులు స్వచ్ఛమైన గాలిని ఇష్టపడతాయి. ఈ మధ్య సమయంలో 5 లీటర్ల కంపోజర్తో 5 లీటర్ల నీళ్లు కలిపి ఆ కుప్పలో కలపండి. కోళ్ల ఎరువు 2 నెలలకి సిద్ధమవుతుంది.
2: ఈ కోళ్ల వ్యర్థ ఎరువు అప్పటికే నల్లగా మారి దుర్వాసన పోతుంది. అప్పుడు నేను కోళ్ల వ్యర్థం పూర్తిగా డీకంపోజ్ అయినట్లు చెప్పగలను.
0: ఇక ఇప్పుడు మనం కబేళా వ్యర్థాలను మార్చడం తెలుసుకుందాం. నీడలో 1 అరమీటర్ గుంతని 1 అరమీటర్ వెడల్పుతో తవ్వాలి. కబేళా వ్యర్థాలు గుంతలో త్వరగా డీకంపోజ్ అవుతాయి. 80 కిలోల కోళ్ల వ్యర్థ ముక్కలను, అంటే రెక్కలను, తోళ్లను లోపలి

0: పేగులను 20 కిలోల ఆవు పేడతో సరిగ్గా కలపండి. త్వరగా కంపోజ్ తయారవ్వడానికి 5 లీటర్ల సేంద్రియ డీకంపోజర్ని కలపండి. కబేలా వ్యర్థాలు కోళ్ల వ్యర్థాల కంటే నెమ్మదిగా డీకంపోజ్ అవుతాయి, కనుక మీరు 500 గ్రాముల ట్రైకోడెర్మాని త్వరగా డీకంపోజ్ అవ్వడానికి కలపండి. ట్రైకోడెర్మా అనేది ఒక ఉపయోగకర ఫంగస్. అది పొడి రూపంలో మనకి లభ్యమవుతుంది. అది వ్యవసాయ దుకాణం నుండి కొనుక్కోవచ్చు. అన్నిటినీ బాగా కలిపి గుంతలో వేసి పెద్ద పెద్ద ఆకులతో కప్పేయండి. అంటే అరిటాకులతో కానీ కొబ్బరి మట్టలతో కానీ కప్పేయండి. ఒకవేళ వర్షం కనుక పడితే గుంతని ప్లాస్టిక్ షీట్తో కప్పేయండి. వారానికి ఒక్కసారి గుంతలో ఉన్న మిశ్రమాన్ని బాగా కలపాలి. 5 లీటర్ల డీకంపోజింగ్ ద్రవ్యాన్ని కలుపుతూ కలపాలి. మంచి సూక్ష్మజీవులు అన్ని వ్యర్థ భాగాలని త్వరగా డీకంపోజ్ చేయడానికి సహాయపడతాయి. 3 నెలల తర్వాత కోళ్ల గట్టి ముక్కలుగా ఉన్న వ్యర్థాలు అప్పటికి పూర్తిగా డీకంపోజ్ అవుతాయి. నల్లగా మారి పౌష్టిక కంపోజ్గా మారుతుంది. ఇక ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుని ఎలా వాడాలో చూద్దాం. ప్రతిసారి పొలం దున్నిన తర్వాత 100 కేజీల కోళ్ల ఎరువుని భూమిపై 2000 చదరపు మీటర్ల వరకు చల్లుకుంటూ వెళ్లాలి. 5 సంవత్సరాల వయసు గల చెట్లకి 5 చేతుల నిండా ఎరువుని ఒక్కొక్క చెట్టుకి వెయ్యాలి. 10 సంవత్సరాల వయసు గల చెట్లకు 10 చేతుల నిండా ఎరువుని వెయ్యాలి. అలా ప్రతి 6 నెలలకి ఒకసారి చెట్టు మొండెం వరకు పూసి కవచంలా చుట్టాలి. మీరు సాధారణంగా పెంచే కూరగాయల చెట్ల ఎదుగుదలకి మరియు కుండీ మొక్కలకి కూడా 1 చేతి నిండా కోళ్ల ఎరువుని వెయ్యొచ్చు. మీరు ఈ కోళ్ల ఎరువుని వ్యవసాయ నీటిలో కలపొచ్చు. వరి, కూరగాయలు మరి ఇతర ఏ చెట్లకైనా పొయ్యొచ్చు.
1: ఒక డ్రమ్ములో 75 లీటర్ల నీళ్లు నింపి 25 కిలోల కోళ్ల వ్యర్థ ఎరువును అందులో కలపండి. 3 రోజుల తర్వాత ఆ ద్రావణ ఎరువు తయారవుతుంది. 100 లీటర్ల ద్రావణ ఎరువు 2000 చదరపు మీటర్ల భూమిపై చల్లడానికి సరిపోతుంది.
0: ఇక ఇప్పుడు కోళ్ల వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి కుళ్ళిన గుడ్లతో 3వ పద్ధతిని చూద్దాం. 1 కోడి 10 గుడ్లను పొదగడానికి ప్రయత్నించినప్పుడు వాటిలో కనీసం 3 లేదా 4 గుడ్లు పొదగక కుళ్ళిపోవచ్చు.
1: మీరు ఎప్పుడైనా ఒక గిన్నెలో నీళ్లు పోసి గుడ్లను అందులో ముంచితే ఒకవేళ అది మంచి గుడ్డైతే అది లోపలికి మునిగిపోతుంది. కానీ అది ఒకవేళ కుళ్ళిన గుడ్డైతే పైకి తేలుతుంది. ఇలా నేను దీన్ని చేసిన తర్వాత మంచి గుడ్డేదో కుళ్ళిన గుడ్డేదో తెలుస్తుంది.
0: గుడ్డు ద్రావణం కోసం 10 కుళ్ళిన గుడ్లని ఒక జాడీలో పెట్టండి. 1/2 కిలో బెల్లం లేదా చక్కెర కలపండి. 1/2 లీటరు నిమ్మరసం జాడీలో పొయ్యండి. గుడ్లు బెల్లం మునిగేలా పొయ్యండి. ఇప్పుడే వాటిని కలపకండి. ఒకవేళ గుడ్డు విరిగితే అది దాని దుర్వాసన కోల్పోయి తగిన ఎదుగుదలకి కావలసిన ద్రావకాన్ని తయారు చేయలేము. 15 రోజుల తర్వాత గుడ్ల పెంకులు వాటితో కలిసిపోయి గుడ్లు మనం పట్టుకున్నప్పుడు బంతిలా కనపడతాయి. ఈ సందర్భంలో ఈ గుడ్లని బెల్లం నిమ్మ ద్రావణంలో కలిపేయండి. ఇప్పుడు ఈ ద్రావణం పంటపై చల్లడానికి సిద్ధంగా ఉన్నట్లే.
2: ఇది ఒక పెరుగుదలను ప్రేరేపించే ద్రావణం. ఇది అన్ని రకాల పంటలపై ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి పళ్ళు, కూరగాయలకి అవసరమైన సూక్ష్మ పోషక పదార్థాలు అనగా పువ్వు వికసించే సమయంలో కావలసిన కాల్షియం మరియు ఇతర పదార్థాలు. ఈ సమయంలో రసాయన ఎరువులు వాడటం వలన అవసరమైన కీటకాలను నాశనం చేస్తాయి, పైగా సంయోగాన్ని పెంచుతాయి. కానీ గుడ్డు ద్రావణంలో ఉన్న సూక్ష్మ పోషక పదార్థాలు పంట ఎదుగుదలకి, నాణ్యమైన పంట ఉత్పత్తికి సహాయపడుతుంది.
1: పంటలో పువ్వులు రాలిపోతున్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి ఆ గుడ్డు ద్రావణం వాడతాను. గుడ్డు పెంకు సూక్ష్మ పోషక పదార్థాలు అంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది కూరగాయ పళ్ళ చెట్లలో పువ్వులు రాలడాన్ని నిరోధిస్తుంది. అప్పుడు నాకు మంచి తాజా కూరగాయలతో పాటు మంచి పళ్ళ పంట కూడా వస్తుంది.
0: ఈ ద్రావణాన్ని మీరు గాలి చొరపడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కూరగాయలు మరియు ధాన్యపు చెట్ల మొగ్గవిచ్చే సమయంలో 5 లీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లతో కలిపి 400 చదరపు మీటర్ల పంటపై చల్లొచ్చు. పెద్ద చెట్ల పంటలపై 1 లీటర్ గుడ్డు ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో కలిపి చెట్లపై చల్లొచ్చు. ఇది పొద్దున్న లేదా సాయంత్రం చేయండి. కనుక మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? కోళ్ల వ్యర్థాలు నైట్రజన్లో మరియు ఇతర పోషకాల్లో పుష్కలంగా కలిగినది మరియు భూమిలో ఉన్న సూక్ష్మ క్రిములకి ఉపయోగకరమైన మంచి ఆహారము. కోళ్ల వ్యర్థాలతో ఎరువుని తయారు చేయడానికి దీన్ని ఆవు పేడతో మరియు కార్బన్ అధిక శాతం పదార్థాలతో కలపండి. ఈ కుప్పని నీడలోనే చేయండి. బాగా పండిన పళ్ళని, బెల్లాన్ని, ఆవు పేడని సేంద్రియ డీకంపోజర్తో కలిపి త్వరగా డీకంపోజిషన్ చేసుకోవాలి. ఈ కుప్పని జాగ్రత్తగా ఉంచుకోవాలి. బలమైన కంపోస్ట్ 2 నెలల్లో తయారవుతుంది. డీకంపోజ్ చేయడానికి అవసరం లేని జంతు కళేబరాన్ని, వ్యర్థ కోళ్ల ముక్కలతో ఆవు పేడని కలిపి డీకంపోజ్ చేయాలి. డీకంపోజిషన్ త్వరగా చేయడానికి సేంద్రియ డీకంపోజర్ని లేదా ట్రైకోడర్

అని చల్లాలి. అలా చల్లి చెట్టు నీడ గుంతలో వేసి కొబ్బరి మట్టలతో కప్పాలి. 3 నెలలకి ఈ ఎరువు తయారవుతుంది. కుళ్ళిన గుడ్లతో మీరు పెరుగుదల ఉత్పత్తులని నిమ్మరసం బెల్లంతో కలిపి జాడిలో ఉంచి తయారు చేయొచ్చు. 15 రోజుల తర్వాత గుడ్లని నిమ్మరసం బెల్లం ద్రావణంలో కలపండి. ప్రకృతిలో సేంద్రియ వ్యర్థం వల్ల ఎవరికైనా లాభాలు కలుగుతుంది.

संजीव होमियो केयर, डॉक्टर सत्य संजीव चिकम एमडी होमियो, इनफर्टिलिटी, पाइल्स, फिशर, किडनी लो राळ्ळु, स्त्रीलो फाइब्रॉइड्स, पीसीओडी, ओवरी ट्यूमर्स, फिट्स, पक्षवातम, डायबिटीज, थायराइड, स्पॉन्डिलाइटिस, हेयर फॉल, मोटिमलु, सोरियासिस, बुल्ली, लिवर, किडनी समस्यलु, गॉल स्टोन्स, गैस्ट्रिक अन्नि दीर्घकालिक व्याधुलकु 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణం.

0: రెండు పది అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్ మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2 3 7 7 9 6 2 3 7 2 9 5.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈరోజు అది సంగతి కార్యక్రమంలో మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించేవారు ఈ మధ్య పెరిగిపోతున్నారు. షుగర్లు, బీపీలతో విసిగిపోతున్న వారంతా రుచులను కంట్రోల్ చేసుకుని మరీ జ్యూస్లు బాట పట్టేస్తున్నారు. పండ్లనే కాదు, క్యారెట్, కాకరకాయ వంటి కాయగూరలతో పాటు ఆకుకూరల్ని కూడా మిక్సీ చేసుకుని తాగిస్తున్నారు. అందుకే మార్కెట్లోకి రకరకాల జ్యూస్ మేకర్స్ పోటెత్తుతున్నాయి. మరి ఈ జ్యూస్ మిషన్లో జ్యూస్లు, మిల్క్ షేక్లు అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇందులో పిల్లలకు టేస్టీ జ్యూసులతో పాటు వయసు పెరిగిన వారికి హెల్దీ జ్యూస్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ మిషన్తో పాటు ఒక మెనూ బుక్, గ్లాస్ మెటీరియల్తో తయారు చేసిన 3 వేరువేరు సైజ్ జగ్స్ లభిస్తాయి. వాటిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలా మనకు కావలసిన జ్యూస్ను నిమిషాలపై తయారు చేసుకోవచ్చు. మరి ఈ మిషన్లో కనిపించే బాల్ ఆకారాన్ని మనకు కావలసిన విధంగా తిప్పుకోవచ్చు. దానికోసం మిషన్కి ఎడం వైపు పై భాగంలో ఉండే వైట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఇంకా కింద వైట్ కలర్ ట్రే ఒకటి పెట్టుకోవడం వల్ల జ్యూస్ మిషన్ పడకుండా కాపాడుతుంది. ఇక మిషన్కి అటాచ్ అయి ఉన్న బ్లేడ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక ఖాళీ గ్లాస్ జగ్లో వాటర్ వేసుకుని దాన్ని మిషన్కి అటాచ్ చేసుకుని స్విచ్ చేయడం వల్ల బ్లేడ్స్కి, అంటే మిక్సీ బౌల్కి అంటుకున్న చెత్త అంతా క్లీన్ అయిపోతుంది. భలే ఉంది కదూ. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళంచెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీయకండి. సురక్షితంగా ఉండండి. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి, కమ్మని కాఫీ. మరి ఇదేంటో తెలుసుకుందామా? బెడ్ దిగకుండానే కాఫీతో రోజును మొదలు పెడుతుంటారు కాఫీ ప్రేమికులు. ఇక డే టైంలో టేస్టీ కాఫీ కోసం నిత్యం కేఫ్ మెట్లు ఎక్కేస్తుంటారు. వారంతా ఇప్పుడు దర్జాగా ఇంట్లోనే నచ్చే కాఫీ తయారు చేసుకోవచ్చు. కావాలంటే బయటికి కూడా తీసుకెళ్లొచ్చు. నచ్చిన ఫ్లేవర్లు, నచ్చిన కాఫీని రోజు టేస్ట్ చేయొచ్చు. ఇందులో అన్ని రకాల కాఫీ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్తో పాటు ఒక మెనూ బుక్, పొడవాటి జగ్గు, 2 కప్పులు, ఒక ట్రావెల్ బాటిల్ లభిస్తాయి. మరి ఈ మిషన్లో కుడివైపు పైభాగంలో కనిపించే గ్లాస్ టబ్లో వాటర్ పోసుకుని పక్కనే ఉన్న మరో చిన్న టబ్లో కాఫీ పౌడర్ వేసుకుని స్విచ్ ఆన్ చేస్తే చాలు, టేస్టీ కాఫీ సిద్ధమవుతుంది. ఈ మిషన్లో కప్పు పెట్టి ఉన్న ప్లేస్లో సపోర్టింగ్ స్టాండ్ మడిచే అవకాశం ఉంటుంది. దాంతో పొడవాటి మగ్గుని కూడా ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. మనకు ఏ టైప్ కాఫీ కావాలో ఆప్షన్స్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇంకా క్లీనింగ్కి కూడా ఇందులో ఆప్షన్ ఉంటుంది. కాఫీ తయారైన తర్వాత చాలాసేపు హీట్గా ఉండాలంటే క్లీనింగ్ ఆప్షన్ పక్కనే ఉన్న మరో బటన్ని ప్రెస్ చేసుకోవాలి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు అది సంగతి. హెల్దీ గ్రిల్, మరి ఇదేంటో తెలుసుకుందామా? దోరగా వేయించిన టేస్టీ ఫుడ్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? అనారోగ్యకరమైన ఫుడ్ ఐటమ్స్కి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నిజమే మరి, బయట కొనుక్కున్న ఈ గ్రిల్ ఐటమ్స్ తింటున్న ప్రతిసారి మన అంతరాత్మ పాడే పాటే ఇది. అయినా సరే పట్టనట్లు ఆ సమయానికి కానిచ్చేస్తాం. తర్వాత మనలో మనమే ఇంకోసారి ఎలా బయట తినకూడదని మనస్సాక్షికి మాటిచ్చుకుంటాం. కానీ పాటించాలంటే ఆల్టర్నేటివ్ ఉండాలి. ఇకపై ఇలాంటి హెల్దీ గ్రిల్ ఐటమ్స్ ఇంటి పట్టునే చేసుకునే వీలు కల్పిస్తుంది ఆ మిషన్. ఇది బొగ్గులతో నడుస్తుంది. ఎలా అంటే, ఈ మిషన్ అడి భాగంలో కనిపిస్తున్న కింద భాగంలో ఉన్న బటన్ ఒక చిన్న అరలా ఉంటుంది. దాన్ని బయటకు తీస్తే రిమోటిక్ ఉన్నట్లుగా 4 బ్యాటరీలు పెట్టుకునే వీలుంటుంది. అందులో బ్యాటరీలు వేసి తిరిగి మిషన్కి అమర్చుకోవచ్చు. మిషన్తో పాటు ఇచ్చిన ఒక బౌల్లో బొగ్గులు వేసుకుని వెలిగించిన తర్వాత కింద ఉన్న బ్యాటరీలు అమర్చిన రిమోట్ బటన్ను ఆన్ చేసుకోవాలి. దానివల్ల టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. దీంతో దీనిపై పొగ లేకుండా ఐటమ్స్ సిద్ధమైపోతాయి. చికెన్, మటన్, ఫిష్ వంటి ఎన్నో నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు చిలకడ దుంపలు, మొక్కజొన్న, కందలు వంటి చాలానే గ్రిల్లో చేసుకోవచ్చు. మళ్ళీ ఉంది కదా. ఓకే విజ్ఞాస్, మరి ఈరోజు కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం కదా. రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జహారిక.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అర్జె సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు

0: గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
4: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మాస్టర్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు నేను ఒక పొడుపు కథ అయితే వచ్చేసానండి, మరి ఆ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి జేబు అక్కర్లేదు, పలక బల్పం పెట్టుకోవడానికి సంచి అక్కర్లేదు, అన్నిటికీ కంగారు పడుతుంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఏంటది? లిజనర్స్ మరి మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఈ సాంగ్ వినేయండి.

0: లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నాగర్ కర్నూల్ జిల్లా. మేడం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మంచి బాగున్నాం. అందరం మంచి కూడా, మీరు కూడా మంచి కూడా కోరుకుంటున్నాం మేడం.
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను.

0: చెప్పండి మేడం.
1: చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి జేబక్కర్లేదు, పలకా బల్పం పెట్టుకోవడానికి సంచక్కర్లేదు, అన్నిటికీ కంగారు పడుతుంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఏంటది?
0: అదే మేడం, కంగారు మేడం.
1: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తానండి.
0: మంచిది మంచిది మేడం. మేడం నాకు సినిమా, కొత్త సినిమా పడేసారా మేడం?
1: చెప్పండి ఏంటి మూవీ?
0: ఇరుమూడేశారా?
1: ఏ మూవీ అండి?
0: ఇరుమూడేశ్వర నాకు రవితేజది.
1: ఆ మూవీ నుంచి
0: అయ్యప్ప పాట ఉంది మేడం, పాట వేశారు అయ్యప్ప పాటది.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: హాయ్ చెప్పాలి మేడం, మా మిత్రులు మేడం, ముఖ్యంగా మా కర్నూలులో ఉంటాడు బ్రహ్మయ్య గారు, ఆయనకు ముఖ్యంగా హాయ్, ఆయనకు హాయ్. ఇంకోటి మాబినాడు జిల్లాలో ఉంటారు మేడం ఇద్దరు, బాలాజీ గారు, వెంకటేష్ గారు, పుల్పాటి వెంకటేష్ గారు ఉంటారు, అలాగే వాళ్ళిద్దరికి హాయ్. సాతాపూర్లో ఉంటాడు మేడం నాగశెట్టి గారికి, ఆయన కూడా హాయ్ మేడం.
1: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: శరణమయ్యప్ప పల్లి.

0: ఎస్ మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నా మేడం. ఆన్సర్ వచ్చి కంగారు.
0: ఓకేనండి, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: తాండ్ర పాపారెడ్డి సినిమాలో నుంచి అభినందన మందార మాల అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు తిమూర్తి గుప్తా గారికి, గొల్లపూడి నాగలక్ష్మి మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, పాలెం పోలయ్య గారికి, ఎఫ్ఎం సర్దార్బాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా భావతి సోమనాథ జనార్దన్ గారికి, తపలా మస్తాన్ బాయ్కి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొనుక్కున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గురుశంకర్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలాగున్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నాను కానీ అర్థం కావడం లేదు మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం.
0: చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి జేబక్కర్లేదు, పలక బల్పం పెట్టుకోవడానికి సంచక్కర్లేదు, అన్నిటికీ కంగారు పడుతుంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఏంటది?
1: కొంతమంది కంగారే అంటున్నారు కదా, నేను అది అనుకుంటున్నాను మేడం.
0: ఓకేనండి.

0: ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? సమ్మరచిమ్మారెడ్డి మూవీ నుంచి ఏదో ఒక సాంగ్ వినిపించాడు మేడం, ఏ సాంగ్ అయినా బాగున్నాయి.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా
1: మేడం? ఫస్ట్ కర్నూలు బ్రహ్మయ్య గారికి, ఎందుకంటే కర్నూలు బ్రహ్మయ్య గారు అందరివి రికార్డింగ్ చేసి ఎవరి వాళ్ళకు సపరేట్ గా పంపిస్తాడు మేడం, ఆయనకు పెద్ద ఓపిక. సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాలెం పోలయ్య గారికి, ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, నూనపల్లి రామయ్య, మస్తాన్ బాజా, వీళ్ళందరికీ పెద్ద హాయ్ మేడం, బాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వచ్చిందమ్ము మనసులా కయ్యి
1: అసలైన ఆంధ్రాకింది
0: లైఫ్ అంతా ఉంటానే మిత్రుడు
1: అసలైన. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే ఏ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా?
1: బాగున్నాం పుల్లన్న గారు, మీరెలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం గారు, దేవుని దయ వల్ల మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం గారు.
1: మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి.
2: అవును మేడం గారు, మంచి మనసులకు మంచి రోజులు మేడం గారు. చిత్రం పేరు
1: ఆ మూవీ నుంచి
2: రావే నా చెలియ.
1: ఓకేనండి, మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఈ రోజు విన్నారా?
2: హైదరాబాద్ ఇండియన్ మేడం గారు.
1: హలో,
2: ఇంకొకసారి చెప్పండి మేడం గారు.
1: ఓకేనండి. చాక్లెట్లు బిస్కెట్లు దాచుకుంటానికి జేబక్కర్లేదు, పలకా బల్పం పెట్టుకోవడానికి సంచక్కర్లేదు, అన్నిటికీ కంగారు పడుతుంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఏంటది?
2: అంటే జంతువులకు సంబంధమా మేడం గారు, ఏదన్నా వస్తువు సంబంధమా?
1: హింట్ కావాలా మీకు?
2: అదంతా చెప్పగలను మేడం గారు, అంటే అట్లా ఈజీ ఆన్సర్ ఫిక్స్ ఉంది. కంగారు జంతువు ఉంటుంది మేడం గారు.
1: మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తానండి.
2: దానికి మాత్రం బ్యాగ్ ఉంటుంది
1: అలా అనుకుంటున్నారా
2: అని అనుకుంటాను మేడం గారు. సరే మీరు చెప్తారు కదా మేడం గారు లాస్ట్ లో.
1: ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను, వినండి మరి.
2: ఓకే మేడం గారు, వందనాలు మేడం గారు.
1: మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నామండి, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వినయ్ సంకత లిజినర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హేమంత్ కుమార్.
0: హేమంత్ కుమార్ గారు ఎలా ఉన్నారండి?
1: సౌమ్యనా?
0: అవునండి.
1: సూపర్ అండి.
0: మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: సౌమ్య మీనింగ్ సౌమ్యంగా మాట్లాడుతూనే సౌమ్య లక్షణం.
0: అవునండి.
1: చెప్పమ్మా.
0: ఈరోజు క్వశ్చన్ అడిగానండి, విన్నారా? ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
1: కంగారు.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తానండి.
1: అది ఎలా చెప్పడం కాదు, ఒక గోల్డ్ బిస్కెట్ ఇస్తే సంతోషిస్తాం కదా, అది మీరు చెప్పేది ఏంటి?
0: అయ్యో,
1: ఒక గోల్డ్ బిస్కెట్ ఇస్తే ఇదిగోండి కరెక్ట్ అని చెప్పాలి.
0: సరేనండి, ఈ సారి నుంచి అలా చెప్తాం.
1: ఓ పని చేయమ్మా, ప్రోగ్రాం 2 గంటలు పెట్టండి, లేదంటే నేను చెప్పాను అనుకోదు, ఇవాళ మాట్లాడిన వాళ్ళు నెల దాకా మాట్లాడదని చెప్పండి, లేదంటే 15 రోజులు. నేను లోపల చెప్పా, నిన్న ఒకళ్ళు కూడా చెప్పారు, మొన్న ఒకళ్ళు చెప్పారు, ఎవరు ఏంటల్లా. ఆయన చెప్తే 15 పేర్లు చెప్తాడు, ఈయన చెప్తే 15 పేర్లు చెప్తాడు. రోజు వినేవాళ్ళేగా, రోజు కాల్ చేసుకుంటున్నా, వీడియో కాల్స్ అందరం కూడా ఈ చెప్పే పేరు దాన్ని. అంటే వాళ్ళని కించపరచడం కాదు, నేను చూస్తున్నా.
0: అదేనండి.
1: నరసింహరావు గారితో కూడా చెప్పి ఒకసారి, ప్రసాదరావు గారు, బసు 2 గంటలు పెట్టి పోగ్రాం, చాలా డిమాండ్ ఉంది మీ దా యొక్క ఛానల్కి, కొత్త కొత్త వాళ్ళు వస్తారని చెప్పా.
0: ఓకేనండి.
1: అన్నాడు అంతే, లేదంటే 15 రోజులు ఆగమని చెప్పండి. మీరు లైవ్లో చెప్పండి, లేదా నేను చెప్పమని చెప్పేస్తా ఇప్పుడే. ఎందుకంటే అందరూ ఎందుకంటే మీది వాయిస్ అందరి కూడా అనకూడదు, కోకిల గొంతులాగా ఉంటాయి. మీతో మాట్లాడాలని మాకు కుతూహలంగా ఉంటుంది, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా కానీ. అది కాక మీరు ఇచ్చే ప్రశ్న కానీ ఇప్పుడు చాలా చాలా చాలా బాగుంటాయి.
0: మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.
1: అంత బాగుంటుంది మీ యొక్క ఛానల్.
0: చాలా చాలా ధన్యవాదాలండి.
1: తోటలకు విజయం చేసేదంటే ఇవాళ చేసిన వాళ్ళు 10 రోజులు ఆగి చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లో హేమంత్ కుమార్.
0: మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: అంత పాటలు వేసేదే, చాయిస్ మీదే వాయిస్ మాది కదా.
0: ఓకేనండి,
1: మంచి పాట వేసేయమ్మా.
0: మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. సౌమ్య చిట్టి తల్లి, శుభ సాయంత్రం రా.
0: నమస్తే అండి.
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురి మాట్లాడుతున్నానమ్మా. శుభ సాయంత్రం.
0: ఎలా ఉన్నారు త్రిమూర్తులు గారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలాగున్నారమ్మా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి ఈ రోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: ఒకసారి చెప్పండి.
0: చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి జేబక్కర్లేదు, పలకా బల్పం పెట్టుకోవడానికి సంచక్కర్లేదు, అన్నిటికీ కంగారు పడుతుంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఏంటది?
1: అదే కంగారనే జంతువే అనుకుంటున్నాను నేను కూడా.
0: మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తానండి.
1: తప్పకుండా, నేను వేచి చూస్తాను మీ ఆన్సర్ కోసం, ఎదురు చూస్తాను అన్నమాట.
0: ఓకేనండి. మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: అడగబోతున్న పాట ఏంటంటే తల్లి,
0: చెప్పండి.
1: మాకు తెలియాలంటే డైరెక్ట్ శ్రీకృష్ణ గారు జయంతి, మీకు తెలియాలంటే గోపికృష్ణ గోపిన గోపిచంద్ గారు వాళ్ళ నాన్నగారు జయంతండి.
0: అవునా?
1: అవునండి. వారు హలో
0: హలో
1: ప్రముఖ దర్శకులు శ్రీకృష్ణ గారు జయంతి అండి. వేళ
0: అవునా అండి?
1: గోపిచంద్ గారు వాళ్ళ నాన్నగారండి వారు.
0: ఓహో,
1: వారికి నివాళిగా ఒక మంచి పాట అడుగుతున్నారు, వెయ్యండి.
0: చెప్పండి.
1: ఇది కొంచెం పెద్ద పాట, మీకు అవకాశం ఉన్నంత వరకు వెయ్యండి. కట్ చేసి కాల్ తీసుకుంటే నేను ఏమనుకోను.
0: సాంగ్ పేరు చెప్పండి.
1: అదే అండి, ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీత చక్రవర్తి. మాధవుడే ఎత్తినాడు పది అవతారాలు, మానవుడై పుట్టుట కోసం, మంచి మనిషిగా బ్రతుకుట కోసం. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారండి ఈ పాట దేవాలయం సినిమాలో.
0: మూవీ పేరు ఏంటండి?
1: దేవాలయం. దేవాలయం.
0: ఓకేనండి.
1: ఈ సినిమా కూడా డైరెక్టర్ మన శ్రీకృష్ణ గారండి, గోపిచంద్ గారు వాళ్ళ నాన్నగారే డైరెక్టర్ గారు ఈ సినిమాకి.
0: అవునా అండి?
1: అవునమ్మా, ఈ సినిమాకి చాలా మంది వారని కోరు, అందుకని ఈ సినిమాలో పాట అడుగుతాను అన్నమాట మిమ్మల్ని.
0: సరేనండి.
1: తెలియని వారికి తెలియని వారికి విషయం తెలియని విషయాలు చెబుదామని నా అభిలాష, అంతకంటే ఏం కాదు.
0: ఓకేనండి, మీ అభిలాష అయితే చాలా బాగుంది.
1: అలాగంటారా? ధన్యవాదాలు అమ్మా.
0: మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: అజ్ఞానపు చీకటిని పారద్రోలి ప్రపంచాన్ని కాంతిమయం చేసే స్వరూపమే భగవంతుడనే ఊహ ఆలోచన. ఆ ఊహకు రూపం లేదు, ఆ ఆలోచనకు నిరూపణ లేదు. అలాంటి ఆ భగవంతుడే జన్మలన్నింటా ఉత్తమ జన్మ అయిన మానవ జన్మ ఎత్తాలని, పరిపూర్ణత్వం పొందాలని పడిన ఆరాటంలో ఉద్భవించిన రూపాలే దశావతారాలు. జీవన పరిణామ క్రమ సిద్ధాంతాన్ని అనుసరించి శాస్త్ర పరిజ్ఞానంతో సాగిన ఆ ఆలోచనకు దృశ్యరూపమే మా ఈ ప్రదర్శన.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం గారు
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు అశోక్ మేడం, మార్కాపురం మాది.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: లేదు మేడం, ఇంతకు ముందే ఆన్ చేశాను.
0: అవునా, మరి క్వశ్చన్ అడగనా?
1: అడగండి మేడం.
0: చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి జేబు అక్కర్లేదు, పలక బల్పం పెట్టుకోవడానికి సంచి అక్కర్లేదు, అన్నిటికీ కంగారు పడుతుంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఏంటది? సరే మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తానండి, వినండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు? ఆ మూవీ నుంచి
1: తారక దిగి వచ్చి అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలని

0: కుంటున్నారా?
1: లిజినెస్ అందరి కోసం మేడం, పోలయ్య గారి కోసం, ఇంకా సర్దాబాయ్ గారి కోసం, ఇంకా బ్రహ్మయ్య గారి కోసం, అందరి కోసం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?

0: చాలా బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు?
1: మేము కూడా చాలా చాలా బాగున్నామండి.
0: మరి ఈరోజు ఏంటి టాపిక్ ఏమన్నా తీసుకొచ్చారా?
1: ఒక క్వశ్చన్ అడిగానండి.
0: చెప్పవా ఒక్కసారి? నేను వినలేదమ్మా, జస్ట్ ఇప్పుడే ట్రై చేశాను ఈరోజు.
1: సరేనండి, చెప్తాను, వినండి.
0: ఓకే.
1: చాక్లెట్లు బిస్కెట్లు దాచుకుంటానికి జేబక్కర్లేదు, కానీ పల్కాబల్పం పెట్టుకోవడానికి సంచక్కర్లేదు. అన్నిటికీ కంగారు పడుతుంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఏంటది? ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తానండి.
0: ఓకే, అయితే నేను అదే అనే అనుకుంటా. దానికి సంచిలాగా ఉంటుంది.
1: జీబ్రాకా?
0: జీబ్రానే అనుకుంటున్నాను. అదే మెడ బార్గా ఉంటది, అది ఏంటిది?
1: జిరాఫ్ అండి. అది
0: జిరాఫీనా? జిరాఫీ కానీ జీబ్రా కానీ?
1: సరే, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను, వినండి.
0: అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఈరోజుకి.
1: చెప్పండి.
0: తెలుసా మీకు?
1: ఏంటండి?
0: అందరూ మర్చిపోయారు, మీకు మాత్రం ఎలా గుర్తుంటుంది?
1: ఏంటండి గుర్తులేదు, చెప్తారా?
0: ఉత్తరాలు రాసే దినోత్సవం.
1: అవునా? అసలు తెలీదండి.
0: లెటర్ వరల్డ్ లెటర్ రైటింగ్ డే.
1: ఓహో.
0: మరి అదే ఇప్పుడు అంతా మరి డిజిటల్ అయిపోయింది. ఫోన్లో ఏం చక్కగా ఏది కావాలన్నా మెసేజ్ పెట్టేస్తున్నారు.
1: అవునండి, ఇప్పుడు లెటర్స్ ఎవరు వాడట్లేదు కదా.
0: అందమైన అక్షరాన్ని ఆస్వాదించే పోయింది కదా ఇప్పుడు.
1: అవునండి.
0: అసలు ఉత్తరం చదువుకుంటూ ఉంటే ఒకప్పటి రోజుల్లో మా చిన్నప్పుడు ఆ మనిషి పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు అనిపించేది. అంత భావన కలిగేది అనమాట. ఉత్తరాలని అన్నిటి ఒక పెట్టిలో పెట్టి దాచుకునే వాళ్ళం. పదే పదే ఉత్తరాలు చదువుకునే వాళ్ళం.
1: అవన్నీ మంచి మెమరీస్ కదండి.
0: అవును. అట్లాగే ఈ ఉత్తరాలు మాకు ఆకాశవాణిలో మిత్రులు ఒకళ్ళకొకళ్ళం రాసుకునే వాళ్ళం.
1: ఓహో,
0: అవి ఇంత గుట్టుండేయమ్మ నా దగ్గర.
1: అవునా?
0: అయితే నేను ఉత్తరం గురించి చెప్తాను కవిత.
1: చెప్పండి.
0: ఇంకు సీసాలో మునిగిన కలం కోసం మొలచిన ప్రేమే ఉత్తరం. అమ్మ చేతి రాతలోని మునుకులో కనిపించే దీవెనల తడే ఉత్తరం. నాడు పోస్ట్ మ్యాన్ రాక కోసం గుమ్మం వైపు చూసే కళ్ళల్లో ఎదురుచూపు ఉండేది.
1: హలో,
0: 1 మినిట్ అమ్మా. ఎదురుచూపు ఉండేది. ఒక కవరు చిరుగులో వినిపించే ఊరి పలకరింపు ఉండేది. రాసే వేళ్లలో గుండె వేగం ఇంకుతో కలిసి కాగితంపై పరుచుకునేది. చదివే వేళ్లలో కన్నీటి చుక్క అక్షరాలను ముద్దాడేది. దూరపు ఊర్లో ఉన్న కొడుకు క్షేమం కోసం తప్పించే తల్లి ఊపిరి ఉత్తరం. సరిహద్దులో ఉన్న సైనికుడి కోసం ఎదురు చూసే ప్రియురాలి జాబు ఉత్తరం. ఇంటర్నల్ కాగితం మడతలో దాచిన అత్తరు పరిమళం ఉండేది. ఉత్తరం చివరిలో రాసిన ఇట్లు నీ అనేటటువంటి మాటల్లో ఒక జీవితమే దాగుండేది. నేడు వేగం పెరిగింది, ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. క్షణంలో మెసేజ్ వెళ్తుంది, కానీ మనసు మాత్రం మౌనంగా మిగిలింది. టైప్ చేసే అక్షరాల్లో వేగం ఉంది, కానీ చేతి రాతలోని వెచ్చదనం లేదు. ఫార్వర్డ్ చేసే మాటల్లో సమాచారం ఉంది, కానీ ఎదురు చూపుల్లో తీపే లేదు. డిలీట్ బటన్తో చెరిగిపోయే మాటలు కావు ఉత్తరాలు. తరతరాలు దాచుకునే తరగని ఆస్తి ఉత్తరాలు. ఒకప్పుడు ఉత్తరం అంటే ఒక వార్త, ఇప్పుడు ఉత్తరం అంటే ఒక అపురూప జ్ఞాపకం. మళ్ళీ ఒక ఉత్తరం రాయండి, మీ మనసును కాగితంపై ఆవిష్కరించండి. ఇంకు మరకల్లో మీ ప్రేమను పదిలపరచుకోండి. ఏ టెక్నాలజీకి అందని అనుభూతిని మీరు పొందండి. ఆ అనుభూతే మీకు సొంతమవుతుంది, చూడండి.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: పాట వచ్చేసి పోస్ట్ మ్యాన్.
1: ఆ మూవీ నుంచి
0: ఉత్తరం ఉత్తరం అనే ఒక పాట వస్తుందమ్మా దానిలో.
1: ఓకేనండి.
0: ఆ పాట వినిపిస్తారా?
1: ఓకేనండి.
0: పోస్ట్ పోస్ట్ అని అంటారు కదా అది.
1: సరేనండి. మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, మరి ఈ రోజు అయితే మనం మంచి మంచి సాంగ్స్ వినేసాం, ఇంకా బోలెడు కబుర్లు చెప్పేసుకున్నాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జే సౌమ్య.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் லிஸ்னஸ், குட் ஈவினிங், வெல்கம் டு கெரியர் சாய்ஸ். లిజ్నెస్, ఐఐటీలతో పాటు దేశంలోని మేటి విద్యా సంస్థల్లో ఉన్నత విద్యకు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో అత్యున్నత కొలువలకు దారి చూపుతుంది గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, గేట్. మేటి అవకాశాలకు బాటలు వేసే ఈ ప్రకటన ఇటీవలే వెలువడింది. బీటెక్తో పాటు ఇతర డిగ్రీల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన ప్రణాళికకు నిబద్ధతను జోడిస్తే సాధారణ విద్యార్థులు కూడా ఇందులో రాణించవచ్చు. ఐఐఎస్సి, ఐఐటీలతో పాటు అత్యున్నత సంస్థల్లో ఎంటెక్, పిహెచ్డీల్లో ప్రవేశానికి పబ్లిక్ సెక్టర్ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్నల్లో ఉన్నత ఉద్యోగాలకు రెండింటికి గేట్ దారిచూపుతుంది. ప్రైవేట్ సంస్థలు ఈ స్కోర్తో విద్యా, ఉన్నత ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్ష ఇది. అందుకే గేట్ ప్రాధాన్యం ఏటా పెరుగుతోంది. బీటెక్ సిలబస్లో 60% దృష్టి సారిస్తే ఇందులో విజయం సాధించవచ్చు. ఇక గేట్ స్కోర్ పీజీ ప్రవేశాలకు 3 ఏళ్లు, పిఎస్యులో నియామకానికి 1 లేదా 2 ఏళ్లు చెల్లుతుంది. ఇక గేట్ 2027 ఐఐటి మద్రాస్ నిర్వహించనుంది. ఈ స్కోర్తో ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ సంబంధిత విభాగాల్లో సేకల్లో మాస్టర్ ప్రోగ్రామ్స్, డాక్టోరల్ ప్రోగ్రాంలలో ప్రవేశం లభిస్తుంది. గేట్తో ఎంటెక్లో చేరిన వారు ప్రతి నెల 12,400 రూపాయలు స్టైఫెండ్ అందుకోవచ్చు. ఇదే స్కోర్తో నేరుగా పీహెచ్డీలో కూడా చేరిపోవచ్చు. మరి వీరికి మొదటి 2 ఏళ్లు నెలకు 37,000 రూపాయలు, 3 ఏట నుంచి 5 సంవత్సరం వరకు నెలకు 42,000 రూపాయలు స్టైఫెండ్ అందుతుంది. ఇక మహారత్న, నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్తో సుమారు 6 లక్షల రూపాయల నుండి 22 లక్షల వరకు వార్షిక వేతనం అందిస్తున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, గెయిల్, బార్క్, హెచ్పీసీఎల్ ఇలా 70కి పైగా సంస్థల్లో అవకాశం ఉంటుంది. వీటిలో ఏటా కనీసం 30 నుండి 40 సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. అవకాశాలు సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచీల వారి ఉంటాయి. గేట్ స్కోర్తోని సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలు, ఇతర బహుళజాతి సంస్థలు ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం, పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అవకాశం కల్పించడం చేస్తున్నాయి. లిజినెస్, మరి ఈ గేట్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాటను విందాం.

వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. మరీసారి 30 పేపర్లలో గేట్ నిర్వహిస్తున్నారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్ను కొత్తగా చేర్చారు. మరి సిలబస్తో పాటు కొన్ని పేపర్ కోడ్లు కూడా మారాయి. అభ్యర్థులు అవకాశాన్ని బట్టి 2 పేపర్లలో పరీక్ష రాసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 300కు పైగా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగాల పరీక్షలు 100 మార్కులకు 65 ప్రశ్నలుంటాయి. వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రాలు 2 విభాగాలుంటాయి. విభాగం 1, ఇందులో 10 ప్రశ్నలుంటాయి. 1 మార్కు ప్రశ్నలు 5, 2 మార్కుల ప్రశ్నలు 5 వస్తాయి. ఈ విభాగంలోని 4 నుంచి 5 ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్కు సంబంధించినవి ఉంటాయి. ఇక విభాగం 2, సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులు మొత్తం 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 1 మార్కు ప్రశ్నలు 25, 2 మార్కుల ప్రశ్నలు 30 ఉంటాయి. ఇంజనీరింగ్ విభాగాలైతే జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులకు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్కులకు, కోర్ సబ్జెక్ట్ ప్రశ్నలు 72 మార్కులకు ఉంటాయి. ఎక్కువ ప్రశ్నలు సంబంధిత రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై వస్తాయి. అభ్యర్థులు ఎంచుకున్న పేపర్ ప్రకారం ప్రశ్నల సంఖ్యలో మార్పులనేవి ఉంటాయి. ఇక పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడంతో పాటు మీరు రాయాలనుకున్న పేపర్కు సంబంధించి సిలబస్లో మార్పులు గమనించాలి. అధ్యయనంలో పాత ప్రశ్నపత్రాలే దిక్సూచి. వీటిని పరిశీలిస్తే ఏ అంశాలు, ఏ కాన్సెప్టులకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో తెలుసుకోవచ్చు. వేటిపై అధిక దృష్టి సారించాలో అర్థం చేసుకుని ప్రణాళిక వేసుకోవాలి. ఇక గేట్ ఫిబ్రవరిలో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి 5 నెలల కంటే ఎక్కువ సమయమే అందుబాటులో ఉంది. ఈ వ్యవధిలో సన్నద్ధత పూర్తి చేసే విధంగా ప్రణాళిక అనేది రూపొందించుకోవాలి. ప్రతి సబ్జెక్టులోనూ 1 లేదా 2 ప్రామాణిక పుస్తకాలు తీసుకుని వాటిని బాగా

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్.

0: రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881-6237-9623-7295.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. ఇక ఈ ఆన్లైన్ పరీక్షలో ప్రశ్న పత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఇందులో 3 ప్రశ్నలు అడుగుతారు. 1, బహుళైచ్ఛిక ప్రశ్నలు, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒకటే సరైంది, దాన్నే గుర్తించాలి. 2, బహుళ ఎంపిక ప్రశ్నలు, ఇవి కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలుగానే ఉంటాయి, కానీ ఇందులో 1 ఎక్కువ సరైన ఆప్షన్లుంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్లలో 3 సరైనవి అయితే ఆ సరైన 3 ఆప్షన్లు గుర్తించాలి. ఒకవేళ 1 or 2 సరైన ఆప్షన్లు గుర్తిస్తే ఎలాంటి మార్కులు ఇవ్వరు. 3, న్యూమరికల్ ప్రశ్నలు, అంటే సంఖ్యా సమాధాన ప్రశ్నలు, ఎలాంటి ఆప్షన్స్ ఉండవు, సమాధానాలు వర్చువల్ కీబోర్డ్ను ఉపయోగించి రాయాలి. ఇక గేట్లో తప్పు సమాధానానికి ఆ ప్రశ్న కేటాయించిన మార్కుల్లో 1/3 తగ్గిస్తారు, అంటే 1 ప్రశ్నకు 1/3, 2 2/3 చెప్పిన మైనస్ మార్కులుంటాయి. న్యూమరికల్ ప్రశ్నలకు, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. ఇక ఎన్టీపీఎల్ పాఠాలు ప్రాథమిక అంశాలను అవగాహన చేసుకోవడానికి తోడ్పడతాయి, అలానే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి కూడా ఉపయోగపడతాయి. అందువల్ల వాటిని శ్రద్ధగా వినాలి. ఏదైనా అంశం చదవడం పూర్తయిన తర్వాత అందులో అధిక సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ఇక తర్వాత మాక్ టెస్ట్ రాసి సన్నద్ధత ఎలా ఉందో తెలుసుకోవాలి. సిలబస్ మొత్తం చదవడం పూర్తయిన తర్వాత అసలైన గేట్ను పోలి ఉండే మాక్ టెస్టులు విస్తృతంగా రాయాలి. ఇవి రాస్తున్నప్పుడు చేస్తున్న తప్పులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అవి తర్వాత పరీక్షల్లో రాకుండా చూసుకోవాలి. పలు పిఎస్యులు నిర్వహిస్తున్న పరీక్షా ప్రశ్న పత్రాలు గేట్ అధ్యయనంలో ఉపయోగపడతాయి. మరి ఇవన్నీ గమనించడం వల్ల ఒక అంశాన్ని ఎన్ని రకాలుగా పరీక్షలు అడగచ్చో తెలుసుకోవచ్చు. ఇక అర్హతలు వచ్చేసి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ, మరి ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు గరిష్ట పరిమితి లేదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 27. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 1,000 రూపాయలు, మిగిలిన వారందరికీ 2,000 రూపాయలు. మరి పరీక్ష తేదీలు 6, 7, 13, 14, 20, 21. గేట్లో విజయానికి బీటెక్ మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. 4 ఇంజనీరింగ్ సిలబస్లో దాదాపు 60% పరీక్షలో భాగంగా ఉంటుంది. ఇంజనీరింగ్ బ్రాంచ్ మూలాలు, నూతన పోకడలకే అధిక ప్రాధాన్యం. మరిప్పటి నుంచి రోజుకు 8 కేటాయిస్తే సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదివేచ్చు. కాన్సెప్టుల వారి అర్థం చేసుకుని అధ్యయనం కొనసాగించాలి. లిజనర్స్, మరింతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మరి గేట్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. టాక్సిక్ తో నదియాగా ఈ మధ్యనే ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వానీ. ఓవైపు ఈ సినిమాతో థియేటర్లో సందడి చేస్తూనే తన రాబోయే ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు మొదలు పెట్టిందామె. ఆమె ఒక అసాధారణమైన వివాహ బంధం చుట్టూ తిరిగే కథనంతో రూపొందిన చిత్రం కియాన్క. కరీనా కపూర్, అర్జున్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా 2016 విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో హీరోయిన్ గా కియారాను ఎంపిక చేసిందంట మూవీ టీమ్. ప్రస్తుతం కియాన్క 2కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొదటి భాగానికి మించి వినోదాన్ని పంచేలా ఈ కొనసాగింపును తీర్చిదిద్దనున్నారు. మరోవైపు హీరో పాత్ర కోసం పలువురు హీరోలను పరిశీలిస్తుంది మూవీ టీమ్. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని కియారా సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందరికీ తమ ప్రేమ కథలను గుర్తు చేసే సినిమా కాగితం పడవలు అన్నారు డైరెక్టర్ ఎంజీఆర్.

తూకారా. ఆయన తెరకెక్కించిన ఈ చిత్రంలో వర్ధన్, కృష్ణప్రియ జండగా నటించారు. కీర్తన నరేష్, టిఆర్ ప్రసాద్ రెడ్డి వెంకటరాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మించారు. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్ లో ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరో అల్లరి నరేష్ ఓ భక్తి ప్రధాన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కనకదుర్గ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని ప్రదీప్ మద్దాలి తెరకెక్కిస్తున్నారు. బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాజల్ చౌదరి హీరోయిన్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. భక్తి, యాక్షన్, భావోద్వేగాల మేలువింపుగా రూపొందుతున్న చిత్రమిది. కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తిని, ఆమె పట్ల ఉన్న భక్తిభావాన్ని ఆవిష్కరిస్తూనే రూపొందిస్తున్నామని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి బివిఎస్ రవి కథందించగా తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ కార్తిక్, అమ్ము అభిరామి, వైదిక సంజలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన చిత్రం మిస్సింగ్ మేఘన. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. పంచుమర్తి నరేష్ బాబు నిర్మాత. విన్నావా విన్నావా ప్రేమ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఈ మధ్యనే ప్రముఖ నిర్మాత దిల్రాజు విడుదల చేశారు. మరీ మరీ నిన్నేనే తలిచేలా చేశావే చెలియా, అలజడి పెంచేలా ఎదసడిలో చేరావే సఖియా, నీ పరిచయమే సరికొత్త జన్మ, ఈ పరవశమే నన్ను వీడదమ్మా అంటూ మొదలయ్యి ఈ పాటని దీపు ఆలపించారు. ఆర్ఆర్ ధ్రువన్ స్వరాలు సమకూర్చడంతో పాటు రచించారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సందీప్ రెడ్డి పై నమ్మకంతో వాళ్ళ కుటుంబం పొలం అమ్మి అర్జున్ రెడ్డి చిత్రాన్ని చేసింది. అంతే నమ్మకం నా పైన పెట్టి ఆ సినిమాని నాతో చేశాడు తను. ఆ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ అంటే నాకెంతో ప్రత్యేకం. ఆ సంస్థ నుంచి వస్తున్న రోమాంచకం పెద్ద విజయం సాధించాలి అన్నారు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో రోమాంచకం విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. సుమంత్ ప్రభాస్, అనంతిక, సెనల్ కుమార్ జంటగా నటించిన చిత్రం ఇది. వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. సందీప్ రెడ్డి వంగ సమర్పకులు. ఈ చిత్రం సెప్టెంబర్ 3 ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకకు విజయ్తో పాటు సినీ ప్రముఖులు మెహర్ రమేష్, శౌర్య, సునీల్ నారంగ్ హాజరయ్యారు. హీరో వెంకటేష్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ని ముగించే పనిలో ఉన్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ అక్టోబర్ 2 రానున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వింటేజ్ వెంకటేష్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఆయన హిట్ సినిమా కూలీ నంబర్ 1 దండాలయ్య ఉండ్రాలయ్య పాటని తమన్ దీంట్లో రీమిక్స్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై చిత్ర వర్గాల నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుసు. క్రైమ్ అంశాలతో ముడిపడిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చిట్టిబాబు అనే పాత్రలో వెంకయ్య అలరించనున్నారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్, సౌమ్య.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు తీన్ మార్ లిజనర్స్. ఇవాళ తీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్ లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేసిన సాంగ్. అదే అండి డోలరే డోలరే డోలరే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ஒன்னே ஒன்னு கண்ணே கண்ணு செல்லாக்குட்டி.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే, ఒక తమిళ సాంగ్ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సుప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కులపవే టిక్కులపవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో నుంచి మే హిందీ లగా కెరకనా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో

0: కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. లిజనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో నుంచి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు అనే సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది వచ్చేసి మన ఎంఎం మాన్సీ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనంది.

0: కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందనా గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్ అండి. ఈ సాంగ్ ను పాడింది ఎవరో గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి లిసినర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుక్ ఖాన్ అండ్ ఆలియా భట్ల కాంబినేషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
4: లిజనర్స్, విన్నారు కదండి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారం అయి తీన్ మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.